దేవుడై రమణగాంచే సీతామహాసాద్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలములు గనులు అవుట సీతామహాసాద్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలములు

0: సత్యశీలమే మానవుని కఠిన తపం.
1: Adherence to truth is the strict penance for man.
0: మానవత్వములో ఉండిన దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Being man himself is not able to realize the divinity.
0: జాతి కంటే నీతి గొప్పదని, కులము కంటే గుణము గొప్పదని మానవుడు గుర్తించుకొనలేక కేవలము జాతి కులములపై ఆధారపడి జన్మను నిరర్థకము గావించుకుంటున్నాడు.
1: Man is wasting his life not realizing the fact that morality is greater than the nationality. It is the character more important than the caste.
0: ప్రాచీన వైదిక ఋషులు మానవ జీవితాన్ని మధుర భావముగా భావించారు.
1: The ancient saints have considered the human life nectarine one.
0: ఈ పవిత్రమైన మధుర భావమును సంరక్షించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: The man's responsibility lies in preserving the sacred nectarine feeling.
0: ఇది త్యాగమునందే మనకు రూపొందును కాని స్వార్థమునందు మనకు లభ్యము కాదు.
1: This lies in sacrifice and not in selfishness.
0: మానవుడు మధుర భావమునే కోల్పోయినా మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు.
1: If man loses all these sweet ideas, he'll be losing his human quality.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము మధుర భావమైనటువంటి మాతృతత్వమే.
1: The divinity in humanity is this motherly feeling.
0: తమ బిడ్డను రక్షించుకునే నిమిత్తము మాతృదేవి తనను తాను అర్పితము గావించుకుని తమ సర్వస్వమును కూడా త్యాగం చేసి పుత్ర రక్షణకై పాటుపడుతుంది.
1: Mother struggles very hard and is prepared to sacrifice her own self for the sake of the child.
0: కనుకనే ఈ తల్లి చేసినటువంటి త్యాగమునకే మాతృత్వమునకు ఇంత విలువ అధికమైపోయినది.
1: Because of this sacrifice, the mother attains noble heights.
0: Na karmana, na prajaya, dhanena, tyageineki amrutattva manasuhoni. Manavattvamlo undinatundi tyagamu, intakante amrutattvamu, amarattvamu, marokati ledu.
1: There is no other path towards eternity, and that is eternal more than this sacrifice.
0: Matrutattvamlo undinatundi మధుర భావము, దివ్య భావము, నవ్య భావము, పవిత్ర భావము మరి ఏ మార్గమునందు కాని మనకు కానరాదు.
1: మోర్ దెన్ ఇన్ ఎ మదర్ యు డు నాట్ ఫైండ్ ఎనీవేర్ సచ్ ఎ డివైన్ ఎవర్ న్యూ సీక్రెట్ ఫీలింగ్.
0: ఆ మాతృదేవి తన రక్తమును తన యొక్క సర్వస్వమును దారబోసి పుత్రిని సంరక్షించుకునే నిమిత్తమై తన యొక్క సర్వము కూడాను అర్పితము గావించుకుంటుంది.
1: Mother sacrifices everything, her blood and every what all that she has to take care of the child.
0: ఈనాడు మానవుని యందు ఈ మాతృ ప్రేమను ఏమాత్రం కూడాను పోషించుకునేటకు ప్రయత్నించడం లేదు.
1: Today man is not making any sort of effort to preserve this love towards mother.
0: శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరేసి.
1: Sri Rama considered his motherland more important than that of the heaven.
0: Bhagavantudu nirgunudu nirakarudu.
1: God is beyond all forms and attributes.
0: Avyaktamaina bhagavantunni aneka vidhamuluga aaradhana salputunnam.
1: God who is not manifested is worshipped in various forms.
0: Bhagavantudu sarvulakunu anukoolamainatundi sthitilo manaku ledu.
1: God is not so easily available to everyone.
0: Atti daivatvanni manamu vishwasinchi aaradhinchi aneka vidhamula aanandanni anubhavistunnam.
1: We worship, we have full faith in God and we derive pleasure out of it.
0: Bharatiya pavitramaina samskruti yandu pradhanamainatundi sutramulu matru devo bhava pitru devo bhava.
1: Among the most important doctrines in Indian culture is the one reverence towards mother and reverence towards father.
0: Manavuniki andubatalo unda pratyaksha gotaram avutunna anubhuti lokam gunchinna matrumurtiye pradhana devata.

0: Mother is the main presiding deity who is present right in front and available.
1: మాతృమూర్తి యొక్క అభిష్టము, మాతృమూర్తి యొక్క ఆనందము, మాతృమూర్తి యొక్క చర్యలు పుత్రులకు స్పష్టమే.
0: Children are very clear what mother desires and how mother can be kept happy.
1: ఏ విధంగా ప్రవర్తించినా తన తల్లి ఆనందించును, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపినా తన తల్లి ఆనందించును అది పుత్రునికి తెలుసు.
0: The son knows pretty well how to make his mother happy by leading what kind of life and what kind of behavior that is acceptable to her.
1: అవ్యక్తమైనటువంటి దైవత్వము దేనిని ఆశించును, దేనిని విసర్జించును, దేనిని ఆగ్రహించును, దేనిని అనుగ్రహించును ఎవ్వరికీ తెలియదు.
0: The unmanifested divinity, we cannot judge when he would confer grace, when he would be angry.
1: కనుక అట్టి అవ్యక్తమైనటువంటి యొక్క దైవాన్ని ఆరాధిస్తూ తన యొక్క ఆగ్రహమునకు అనుగ్రహమునకు గురి కావటం కంటే మాతృమూర్తులను ఆరాధించి మాతృమూర్తులను గౌరవించి వారి అనుగ్రహములకు పాత్రులు కావటము పవిత్రమైనటువంటి జీవితం.
0: Instead of relying on the grace and the contempt of the unmanifested Lord, better we pray the mother in front and earn her grace.
1: దైవమునందు ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యము సర్వజీవులు యందు కూడాను ఉంటున్నది.
0: The awareness present in God is present in all beings.
1: ఆ విధముగా ఉండిన దైవత్వం యొక్క ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి అని కొంచెం సందేహం కలగవచ్చు.
0: We may doubt, why should we treat the God separately?
1: విద్యుత్ దీపములందు ఎలక్ట్రిక్ బల్బ్స్ అంతా ఉంటుంటాయి.
0: In electricity, there are so many bulbs.
1: ఈ బల్బులు అన్ని కూడా సమానముగానే మనకు గోచరిస్తాయి.
0: All bulbs appear same.
1: కానీ దానిలో అనేక విధములైనటువంటి భేదములు మనకు ఉంటున్నాయి.
0: However, there are many differences.
1: అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటుంటుంది.
0: There's difference in respect of filaments.
1: ఈ ఫిలమెంట్ అనేటువంటి దాన్ని 40గా ఉండవచ్చును, 60గా ఉండొచ్చు, 100గా ఉండొచ్చును, 500గా ఉండొచ్చు, 5000గా ఉండవచ్చు.
0: The filament may be of 40 or 60, 100, 500 or 5000 volts.
1: అదే విధంగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు.
0: ఇన్ ది హ్యూమన్ బాడీ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ లైఫ్ లీఫ్ షీట్స్ అండ్ ఆల్సో దాట్ ఆఫ్ ది ఫీకల్ మ్యాటర్ ఇన్ ది యూరిన్ మే బి యూనిఫామ్.
1: కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి.
0: బట్ దేర్ ఇస్ నాట్ ఎ డిఫరెన్స్ సో ఫార్ ఎస్ థాట్స్ ఆర్ కన్సర్న్.
1: పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ సీక్రెట్ దిస్ మిస్టీరియస్ డివినిటీ.
1: ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకత అందించవలసి వచ్చింది.
0: సిన్స్ ద సీక్రెట్ డివినిటీ ద పవర్ ఇస్ మోర్ ఇన్ గాడ్ ఇట్ హాస్ గాట్ టు బి రెస్పెక్టెడ్.
1: యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండంలో ఉన్నటువంటిదే బ్రహ్మాండమునందు కూడా ఉంటున్నది.
0: దట్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ పిండ ఈస్ ప్రెజెంట్ ఇన్ బ్రహ్మాండ ద యూనివర్స్.
1: బ్రహ్మాండమును విరాట స్వరూపమని
0: ద బ్రహ్మాండ ఇస్ ఎ వెరీ ఫార్మ్ ఆఫ్ కాస్మిక్ ఫార్మ్.
1: పిండాండమును అణుతత్వమని
0: the pindanda stands for atomic
1: power. మనం భావిస్తున్నాము.
0: We consider like that.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a mistaken idea.
1: అణువునందు ఉన్నటువంటిది ఘనమునందు కూడాను ఉంటున్నది.
0: That which is present in an atom is present.
1: అణు ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు.
0: There's no difference between microcosm and the macrocosm.
1: చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది.
0: In a small tiny seed there is a gigantic tree.
1: ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది.
0: దట్ బిగ్ ట్రీ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ఎ సీడ్.
1: విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు.
0: ద కాస్మిక్ ఫామ్ ఇస్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
1: అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు.
0: ఇట్స్ నాట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: విరాటత్వం అనగా సర్వత్వం కూడాను కూడినటువంటిది విరాటత్వం.
0: కాస్మిక్ ఫామ్ ఇస్ ద వన్ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.
1: దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండేటువంటి భేదమే.
0: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీడ్ అండ్ ద ట్రీ.
1: విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు.
0: విత్ ఇన్ ఎ సీడ్ వీ డోంట్ ఫైండ్ ద ట్రీ.
1: అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వం.
0: దట్ ఈస్ ది అటమిక్ ప్రిన్సిపల్ దేర్.
1: ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది.
0: విత్ ఇన్ దట్ ఆటమ్ లైస్ ద మైక్రోకాస్మ్.
1: ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనములందే ఇమిడి ఉంటున్నది.
0: That huge tree lies within the tiny seed.
1: విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు.
0: Without the seed, tree cannot exist, nor the tree without the
1: seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము.
0: Both are interdependent and interrelated.
1: అదే విధముగానే మానవునకు దేవునకు ఉండేటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడా లేదు.
0: Similarly, there is no difference between God and man.
1: దైవత్వం నందున్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది.
0: The divinity present in God is present in man.
1: కానీ మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది.
0: But it's not so easy to recognize this factor.
1: అగ్గిపుల్లలో నిండుగా అగ్ని ఉంటున్నది.
0: In match stick there's lot of fire.
1: కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములకు ఇచ్చినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు.
0: When you make it wet, however well you may rub, you don't get the fire.
1: అదే విధముగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది.
0: Similarly, in every man there lies the fire of wisdom, there lies the fire of sacredness.
1: కాని అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: that in spite of all spiritual
1: practice, తపస్సు ఆచరించినప్పటికీ,
0: in spite of penance,
1: ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ,
0: in spite of good actions,
1: అది ఏమాత్రం మనకు గోచరం కావటం లేదు.
0: We are not able to see.
1: సాక్షాత్కరించటం లేదు.
0: We are not able to see it in form.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ యొక్క మనోతత్వము,
0: the nature of the mind,
1: అహంకారం అమకారం అనేటువంటి నీటి యందు తడపబడటం చేతనే ఈ యొక్క దివ్యాగ్ని మనకు గోచరం కాలేకపోతున్నది.
0: As it is made wet in the waters of ego and attachment, we are unable to get the fire.
1: కనుక ఈ యొక్క అభిమాన అహంకారం అనేటువంటి నీటితో తడిపినటువంటి యొక్క ఈ మనస్సును వైరాగ్యం అనేటువంటి యొక్క సూర్యరశ్మిలో విడిచినప్పుడే ఇది ప్రకాశవంతమైన జీవితాన్ని అందిస్తుంది.
0: When this is made wet because of attachment and also of that ego, when it is dried up in sunshine, you can get the fire.
1: మానవునికి అన్నీ తెలుసు.
0: Man knows everything.
1: ఏ ఏ దేశమునందు ఏ ఏ కర్మలు ఏ ఏ విధమైన పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసు.
0: He knows all kinds of changes taking place in all countries.
1: కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own self.
1: ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం?
0: What is the fun of knowing everything?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ప్రయోజనం?
0: What is the fun of learning all forms of education?
1: తన ఒక్కట తప్పించ ఎవరి తరం?
0: Nobody can make you escape from
1: death. చెడ్డ బుద్ధులు తన తను చేరనేని.
0: When bad thoughts enter into the brain,
1: ఎండబారును బుద్ధులు బండబారు.
0: Our intelligence becomes perverted.
1: కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు.
0: So our intelligence is of no use.
1: మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు.
0: Our intellect is of no value.
1: మన ధనకరక వస్తు వాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏమంత్రము పనికిరావు.
0: The power and the wealth and prosperity, the ego has no place.
1: దివ్యమైన భావము, నవ్యమైన నడత,
0: the divine feelings and the proper conduct,
1: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
0: The welfare of the country does not descend from sky.
1: భూమి నుండి పుట్టి రాలేదు.
0: It doesn't grow from earth.
1: మానవుడి యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి అందుతున్నది.
0: Based on the human conduct, the prosperity lies.
1: కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: So we have to shape the human behavior sacred.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ మానవత్వం అనేటువంటిది,
0: this human life,
1: ఎంత విలువ కలిగినటువంటిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించాలి.
0: We have to inquire clearly its value.
1: తన మాతృత్వమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: He has forgotten his the motherly nature.
1: పుత్రుని యొక్క కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: We are forgetting the quality expected from a son.
1: దివ్యమైన ఆనందాన్ని అభిలషిస్తున్నాము.
0: We expect the divine bliss.
1: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: How do you get it?
1: కర్తవ్యాన్ని నిర్వర్తించక,
0: without performing the duty,
1: మానవత్వాన్ని విస్మరించి,
0: forgetting the human nature,
1: దివ్యత్వాన్ని విరోధము గావించుకుని,
0: keeping all ideas on the divinity,
1: కేవలం భౌతిక లౌకికమైన యొక్క జీవితాన్ని మనం ఆశించి,
0: expecting all ephemeral physical life,
1: సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి?
0: How do you expect happiness and peace?
1: రాముడు,
0: రామ
1: అయోధ్యను వదిలి,
0: leaving అయోధ్య,
1: విశ్వామిత్రునితో,
0: following విశ్వామిత్ర,
1: అరణ్యమునకు వెళ్లి,
0: went into the forest,
1: యజ్ఞ సంరక్షణ సలిపిన తర్వాత,
0: after protecting యజ్ఞ,
1: విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకుని,
0: basing on the command of విశ్వామిత్ర,
1: మిథిలాపురము చేరాడు.
0: He reached మిథిలా.
1: ఈ మిథిలాపురము నందు,
0: in that city మిథిల,
1: శివధనస్సును,
0: taking that శివ ధనస్సు,
1: జనక మహారాజు చేసినటువంటి యొక్క వాగ్దానమును పురస్కరించుకుని,
0: basing on the promise given by the king జనక,
1: సీతని ఇచ్చి కళ్యాణం చేయాలని ఆశించాడు.
0: It was expected that Sita would be married to Rama.
1: Kani Ramulu angikarinchaledu.
0: But Rama did not accept.
1: నా తల్లిదండ్రుల యొక్క అంగీకారం కాక
0: వితౌట్ పర్మిషన్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ మై పేరెంట్స్
1: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నేను పొందక
0: వితౌట్ గెటింగ్ దేర్ ఆర్డర్స్
1: ఈ యొక్క కన్యాదానము నేను ఏమాత్రం కూడాను నేను ఒప్పుకోనన్నాడు.
0: ఐ డు నాట్ యాక్సెప్ట్ దిస్ మ్యారేజ్.
1: విశ్వామిత్రుడు ఎన్ని విధములను కూడాను రాములకు నచ్చ చెప్పాడు.
0: విశ్వామిత్ర టాట్ హిమ్ ఇన్ సో మెనీ వేస్.
1: కడకు గురువాజ్ఞను కూడాను మీరి
0: హి ట్రాన్స్గ్రెస్డ్ ఈవెన్
1: తల్లిదండ్రుల యొక్క అనుమతి నాకు అత్యంత అవసరమన్నాడు.
0: He felt that the permission from parents is most essential.
1: తల్లిదండ్రుల వచ్చేంత వరకు కూడాను
0: till parents arrive
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టము తెలిపేంత వరకు కూడాను
0: till the parents express their desire
1: సీతను కూడాను కన్నెత్తి చూడలేదు.
0: He didn't look at Sita.
1: ఇట్టి మాతృభక్తి కలిగినటువంటి యొక్క శ్రీరామచంద్రుని యొక్క తత్వమును ఈనాడు దివ్యత్వమైనటువంటి యొక్క భారతదేశమునందు విస్మరించి ఉంటున్నాం.
0: Such kind of divine feeling towards the mother is forgotten by sons today, sons of India today.
1: Tandra satyavat paripalana nimittamai taanu katinamainatundi aranyavasam kuda chesi 14 samvatsaramulu katina jeevithanni jaripadu.
0: To uphold the truth and the command of the father, he felt the times in exile in difficulties.
1: Satya nishthane nijamaina tapasuga bhavinchadu.
0: He felt that adherence to truth is true penance.
1: Ee aranyamunandu bharatunto paatu వశిష్ఠులు కూడాను వెళ్లి రామచంద్రుడు ఎన్నో విధములుగా కూడాను నచ్చజెప్పుటకు ప్రయత్నించాడు.
0: While he was in exile along with Bharata, Vasishtha also tried to convince him.
1: గురూజీ, నైతిక భావము కంటే మానవ జీవితము అధికమైనటువంటిది కాదు.
0: He told teacher, more than morality, the human life is not that important.
1: తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి నేను ఈ అడవిలో ప్రవేశించాను.
0: Obeying father's command, I entered the forest.
1: ఈనాడు నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యంలో ప్రవేశించిన నా తండ్రికి నైతిక మర్యాదను కోల్పోయినటువంటి వాడిని అవుతాను.
0: If I disobey my father's command and get back to Ayodhya, I'll be disobedient to him.
1: నేను ప్రాణమునైనా వీడుతును కాని నా నైతిక విలువను నేను ఏమాత్రము వీడను.
0: I'm ready to sacrifice my life, but not the moral values.
1: నైతిక జీవితము, ధర్మ జీవితము, త్యాగ జీవితము మానవునికి ప్రధానమైనటువంటి సూత్రంగా రామచరిత్ర లోకమునకు ప్రబోధిస్తూ వచ్చింది.
0: The story of Rama demonstrated clearly the life of sacrifice, the life of righteousness and the life of moral conduct.
1: తల్లి ఆజ్ఞను, తల్లి ప్రేమకు, తల్లి దృష్టికి నోచుకోలేనటువంటి వాడు మహా దురదృష్టవంతుడనే చెప్పవచ్చు.
0: He is really unlucky one who doesn't receive any grace from the mother, nor looks, nor try to please her.
1: అదే భారత యుద్ధమునందు జరిగినటువంటి మరొక ఘట్టం కూడాను మనం విచారించవలె.
0: We should also think of another incident at the time of war of Mahabharat.
1: కౌరవులందరూ కూడాను హతమారిన తర్వాత
0: when all of them are killed,
1: గ్రుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రులు గాంధారి దుఃఖించుచుండగా వారిని ఓదార్చే నిమిత్తమై కృష్ణుడు వెళ్లాడు.
0: To console the blind couple Dhritarashtra and Gandhari, Krishna came.
1: గాంధారి పట్టలేని కోపంతో ఉట్టిపడి కృష్ణుని అనేక విధములుగా కూడాను నిందిస్తూ వచ్చింది.
0: Gandhari was very angry and started accusing Krishna.
1: Gandhari, నీవు చాలా పొరపడుతున్నావు.
0: Said Gandhari, you are mistaken.
1: పుట్టినప్పటి నుంచి నీవు ఒక్క కుమారుడైనా కన్నెత్తి చూచావా?
0: Right from the times of birth, have you ever looked at one son?
1: నీ దృష్టినే నోచుకోలేనటువంటి యొక్క కౌరవులు నా దృష్టిలో ఏ విధంగా పడగలరు?
0: Your sons Kauravas who don't deserve your kind looks, how do you expect them to deserve my looks?
1: కనుక మాతృ దృష్టికి గురి కానటువంటి ఒక పుత్రుడు దైవ దృష్టి కూడా గురి కాలేడు.
0: ద సన్ హూ డజంట్ రిసీవ్ ద కైండ్ లుక్స్ ఫ్రమ్ మదర్ డజంట్ డిజర్వ్ ద కైండ్
1: పవిత్రమైనటువంటి యొక్క ధర్మ సూక్తులు ఈనాడు భారతదేశంలో నిర్మూలమైపోయినది.
0: సచ్ మొరాలిటీ ఆఫ్ ద రైచస్ కాండక్ట్ ఇస్
1: కంప్లీట్లీ జీవితం అంకితం గావించుకుని
0: మ్యాన్ ఈస్ స్పెండింగ్ లైఫ్ ఇన్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దైవత్వమును, దివ్యత్వమును, పవిత్రతను మనం విస్మరిస్తూ వచ్చాము.
0: ద డివినిటీ అండ్ ది గాడ్లీనెస్ ఆర్ టోటలీ ఫర్గాటన్.
1: మాత మానవుని యొక్క నీతి నిజాయితీలను కూడా కోల్పోతున్నాం.
0: ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ లాస్ట్.
1: కనుక ఈనాడు ఈ భారతదేశమునందు జరుగుతున్నటువంటి యొక్క చరిత్రలు పట్టి చూస్తే భారతదేశం ఎంతయో దిగజారిపోయినది నీతి అంత.
0: వెన్ వీ స్టడీ ది మోడర్న్ ట్రెండ్స్ టుడే, ది ఇండియా హ్యాస్ కమ్ డౌన్ ఇన్ ఇట్స్ ప్రెస్టీజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవ యొక్క జాతికి నీతియే ప్రధానమైన సత్యాన్ని గుర్తించాలి.
0: For the human society, we have to recognize the
1: morality. మన కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
0: We have to perform our duties and
1: responsibilities. We have
0: to participate in social service
1: in unity.
0: Unity is strength.
1: Andari sreyasu.
0: It aims at welfare.
1: ఈ ఐకమత్యము శ్రేయస్సును కోరుకునేటువంటి వాడు సమాజం ఏ రీతిగా అభివృద్ధిగాంచగలడు?
0: ద వన్ హూ డజంట్ ఎక్స్పెక్ట్ ద యూనిటీ అండ్ వెల్ఫేర్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు ప్రాస్పర్?
1: చిన్న చీమలు చేరి సర్పమ్మును పట్టి చంపుచుండటం లేదు జగతియందు.
0: స్మాల్ యాంట్స్ గ్యాదర్ టుగెదర్ అండ్ కిల్ ఈవెన్ ఎ సర్పెంట్.
1: ఈనాడు ఐకమత్యమును కోల్పోతున్నాం.
0: టుడే వీఆర్ లూజింగ్ యూనిటీ.
1: ఒక్కొక్క గృహమునందే ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు అభివృద్ధి అవుతున్నాయి.
0: In every family there are so many differences of opinions.
1: Chiri poyinatundi samasthalu koolipothundi.
0: The institutions which are divided are sure to ruin.
1: Chiri poyinatundi desham kuda nu koolipothundi.
0: The divided nation also it will put down to ruin.
1: Kanaka desha saubhagya nimittamai.
0: For the welfare of the country.
1: Manavulu aikyataga jeevinchali.
0: We should live in unity.
1: నీచము అధికమనేటువంటి తారతమ్యమును విస్మరించాలి.
0: వి షుడ్ ఆల్సో ఫర్గెట్ దట్ విచ్ ఇస్ మీన్ దట్ విచ్
1: దేశ క్షేమాన్ని హృదయమునందు హత్తుకోనట్టుగా చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ఇన్ అవర్ హార్ట్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
1: ఈనాడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: దిస్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
1: ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధమైనటువంటి చీలికలు ప్రారంభమవుతున్నాయి.
0: ఈచ్ పార్టీ ఇస్ డివైడెడ్ అగైన్.
1: ఈ యొక్క చీలికలు ప్రారంభం కావటం చేతనే ఆ పార్టీలు శిథిలమైపోతున్నాయి.
0: Because of the divisions in every party is ruined.
1: ఈ శిథిలమైన తర్వాత దేశం ఏ రీతిగా సౌభాగ్యాన్ని అందుకోగలదు?
0: When it's put to ruin, how do you expect the prosperity in the country?
1: సౌభాగ్యాన్ని ఆశించేటువంటి వ్యక్తి,
0: the individual who aspires for welfare,
1: తన స్వార్థాన్ని దూరం నెట్టి,
0: he should sacrifice self,
1: ఐకమత్యను పోగు చేసి,
0: he should live in unity.
1: దేశం యొక్క సౌభాగ్యాన్ని చేపట్టాలి.
0: He should strive for welfare of the country.
1: ఇలాంటిది భారతదేశం యొక్క ప్రధాన సూత్రం.
0: This is the main principle of Bharat.
1: ఇలాంటి పవిత్రమైన భారత దేశం నందు,
0: ఇన్ ది సీక్రెట్ భారత్,
1: ప్రతి మానవుడు భారతదేశాన్ని పేరు పెట్టుకుని,
0: ఎవ్రీ మ్యాన్ కాల్స్ హిమ్సెల్ఫ్ భారతీయ,
1: నేను భారతీయుడను,
0: ఐఎమ్ భారతదేశం,
1: భారతదేశము,
0: మై కంట్రీ ఇస్ భారత్,
1: నా ధర్మం భారత ధర్మము,
0: మై ధర్మ ఇస్ భారత్
1: అంటూ కూడాను,
0: సేయింగ్ సో,
1: భారతదేశం యొక్క గౌరవాన్ని విస్మరిస్తున్నాడు.
0: హీ ఫర్గెట్స్ ద ప్రెస్టీజ్ ఆఫ్ భారత్.
1: చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టెలింగ్?
1: ఇది నాదు మాతృదేశము.
0: This is my mother country.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువరేరని బ్రతికిన పీలుంగ కండు వస్తుందని గలడా?
0: Is there not anyone equal to that of a dead car? Who doesn't declare that
1: భారతీయుడని నీవు చెప్పుకున్నందుకు భారతీయ సంస్కృతిని నీవు అభివృద్ధి పంచాలి. భారతీయ సంస్కృతిని నీవు అనుసరించాలి.
0: Calling yourself Bharatiya, you should uphold Bharatiya culture.
1: మనం కోల్పోయిన తర్వాత ఇంక మనం చేసేటువంటి పని ఏమి?
0: When once you lose the unity, what is it you are going to do?
1: శాంతి శాంతి శాంతి శాంతి ఎట్లా వస్తుంది?
0: We say peace, peace, how do you get it?
1: హస్తమున అణుబాంబు ఉంచుక,
0: keeping atom bomb in the hand,
1: అరచుతుందురు శాంతి శాంతి.
0: We go on shouting peace, peace.
1: చంద్రుజేడగ కలిగి కూడను,
0: reaching moon,
1: చందజారరు శాంతి సుఖములు.
0: We don't get the peace and happiness.
1: హస్తములో అణుబాంబు పెట్టుకుని శాంతి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
0: Keeping atom bomb on one hand,
1: ఈ అణుబాంబును విసర్జించినప్పుడే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Let us leave all atom bombs, then only you will earn peace.
1: ఒకరికొకరు దేశం పైన అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు చెలరేగుతున్నట్లు చేస్తున్నారు.
0: There are so many conflicts and differences in the country.
1: ఇది ఏమాత్రము దేశమునకు మంచిది కాదు.
0: It is not good for the country.
1: ఒక ఇంటిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి.
0: In a family, supposing there are three
1: individuals. ఈ ముగ్గురు వ్యక్తులు అన్యోన్యంగా కలిసి ఒకరినొకరు చేరి ఉండినప్పుడే ఈ ఇంటిలో మనకు శాంతిని ఆనందాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
0: In this family, when the three individuals live in harmony, there will be peace.
1: ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకరికొకరు భేదముగా అన్యోన్యం చెడగొట్టుకుని దేశాన్ని అభివృద్ధిగా ఉంచుకున్నప్పుడు ఆ ఇంట్లో శాంతి ఏ రీతిగా మనకు చేస్తుంది?
0: When the three individuals don't agree on any point, when there is a conflict, how do you expect peace there?
1: కనుక ఈనాడు శాంతి అంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: Peace, when we say today, how దేహమనే
1: గృహమునందు,
0: in this body which is
1: మనసు వాక్కు క్రియ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
0: There are three individuals, thought, word and deed.
1: ఈ ముగ్గురు వ్యక్తులు ఏకంగా ఉండినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: When the three are in harmony, you will have peace.
1: మనసు మాట వాక్కు వినటం లేదు.
0: The word doesn't coincide.
1: వాక్కు మాట క్రియ చేయటం లేదు.
0: The word confess doesn't go with
1: action.
0: How do you get peace?
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన శాంతికి మూల కారణం.
0: The harmony of the three ensures peace.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: డివైన్, మానవత్వంలోనే మొట్టమొదటి దివ్యత్వాన్ని మనం ప్రోగు చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ది డివినిటీ అండ్ డెవలప్ ఇట్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అవ్యక్తం చేసుకోవాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ.
1: అప్పుడే మనం నిజమైన వ్యక్తులుగా మనం రూపొందించబడతాం.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ వ్యక్తి.
1: వ్యక్తి వ్యక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై వ్యక్తి?
1: కేవలం తలా కాళ్ళు చేతులతో కూడినటువంటి వాడు ఆ వ్యక్తి.
0: The vyakti or individual doesn't mean merely.
1: కాదు కాదు ఈ వ్యక్తి అనేటువంటి పదమునకు అనంతమైనటువంటి ఘనమైనటువంటి ఒక అర్థం ఉంటున్నది.
0: This word vyakti has got an infinite meaning.
1: అవ్యక్తముగా
0: that which is unmanifest.
1: గూఢముగా ఉండేటువంటి జీవశక్తిని ఎవరు వ్యక్తీకరింప చేతురో అతనే వ్యక్తి.
0: The unmanifested hidden divinity if it is expressed, he is true individual or vyakti.
1: మిగిలిన వారందరూ కూడా వ్యక్తులు కారు.
0: The rest are not vyaktis or individuals.
1: అవ్యక్తలు.
0: They are hidden.
1: కనుక వ్యక్తిగా మనం రూపొందించవలనన్నా
0: ఇఫ్ యూ వాంట్ టు బి ట్రూ వ్యక్తి
1: మన యందు దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ ఇస్ డివైన్ పవర్ విత్ ఇన్
1: ఆ దివ్య శక్తిని మనము సాధన ద్వారా మనము వ్యక్తము గావించుకోవాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ దిస్ డివైన్ పవర్
1: భేద భావంలో దూరము గావించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ది బాడీ ఫీలింగ్
1: అందరి యొక్క ఐక్యతను మనము ఆశించాలి.
0: వీ షుడ్ ఎక్స్పెక్ట్ ది యూనిటీ
1: ఏదో కొన్ని భేదములు ఉండవచ్చు మానవత్వంలో.
0: దేర్ మే బి ఫ్యూ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్
1: భేదము ఉండినంత మాత్రమున మనము ఏమాత్రము దుఃఖించరాదు.
0: We need not worry about the difference.
1: భేదమును దూరము గావించుకున్న ప్రేమతత్వాన్ని పెంచాలి.
0: If we get away from the differences, we can develop love.
1: అది నిజమైనటువంటి యొక్క మార్గం.
0: That is the true path.
1: మానవుల జీవితము చాలా విలువైనటువంటిది.
0: The human life is highly valuable.
1: జీవించదగినటువంటిది.
0: It has to be lived.
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: It is sacred.
1: దివ్యమైనటువంటిది.
0: It's noble.
1: ఉత్కృష్టమైనటువంటిది. ఉజ్జ్వలమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
0: It's noble. It's one of character.
1: కానీ
0: బట్
1: తన యొక్క పవిత్రతను తాను తెలుసుకున్నట్టు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు రియలైజ్ ది సేక్రెడ్నెస్ విత్ ఇన్.
1: ఇటువంటి ఉత్తమమైనటువంటి జీవితం మనకు ప్రాప్తించకూడను.
0: హావింగ్ ఎక్వైర్డ్ దిస్ నోబుల్ లైఫ్
1: దీన్ని వ్యర్థం చేసుకుంటున్నామంటే
0: వెన్ వీఆర్ వేస్టింగ్ ఇట్
1: ఇది ఎంత మానవత్వానికి సంకుచితమైనటువంటి మార్గం.
0: వాట్ ఎ నారో పాత్ వీఆర్ లీడింగ్ టుడే ఇన్ హ్యూమన్ లైఫ్.
1: అయితే ఇటువంటి ఉత్తమమైన భావములు మానవుని యందు ఉండినప్పటికీ
0: దో దేర్ ఆర్ నోబుల్ ఫీలింగ్స్ విత్
1: ఇన్ మ్యాన్ మాత్రం చాలా అల్పంగా ఉంటుండాలి మానవుని యందు.
0: వన్ ఈజ్ ప్రెసెంట్ ఎట్ ఎ లో కీ విత్ ఇన్
1: ఆయు ప్రమాణము అల్పము.
0: దట్ ఈస్ హిస్ లాంగివిటీ షార్ట్.
1: ఈ ఆయు ప్రమాణం అల్పమైనటువంటి ఒక స్థితి యందు మనం గుర్తించుకుని
0: రియలైజింగ్ దట్ లైఫ్
1: ఆయు ఉండినంత లోపలనే
0: సో లాంగ్ వేర్ అలైవ్
1: మన యందు ఉన్నటువంటి శక్తిని
0: ద పవర్ విత్ ఇన్ అస్
1: మనం వ్యర్థము కావించుకొనక
0: without wasting it
1: సార్థకం గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: we should realize the objective.
1: అయితే ఈ దివ్య శక్తిని మనం వ్యర్థం ఏ విధంగా గావించుకుంటున్నాం?
0: How are we wasting this divine power?
1: మనము దుష్కర్మల చేతను దురభిప్రాయముల చేతను దుశ్చింతన చేతను దుశ్చర్యల చేతను మన యొక్క దివ్యమైన యొక్క శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: we are wasting the divine power because of wrong actions, bad thoughts and bad feelings.
1: ఏ శక్తిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలో ఆ యొక్క పరతత్వాన్ని మనము విచారించుకోలేకపోతున్నాం.
0: we are not understanding in what form we should make use of this power.
1: చేతులు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: you know why hands are gifted?
1: మూతికి ముద్దందించుటగా.
0: is it merely to pass it forth?
1: కాదు కాదు తినడానికి కాదు చేయిని ఇచ్చినటువంటిది.
0: the hands are not conferred.
1: పనులు చేయడానికి ఇచ్చినటువంటిది.
0: the hands are gifted to do work.
1: రెండు చేతులు ఇచ్చినాడు భగవంతుడు.
0: god has given both hands.
1: ఒక కడుపు ఇచ్చాడు.
0: he has given one stomach.
1: రెండు చేతులతో మనం పని బాగా చేస్తే కడుపు ఎందుకు నిండదు?
0: when we work with both the hands, why can't you feel your hunger?
1: ఈ నాడు మనం రెండు చేతులు నిండుకు పని చేయటం లేదు.
0: we are not working with both the hands today.
1: కడుపు తిండిలేదని కంగారపడుతున్నాము.
0: therefore we are not having food today.
1: ఈ యొక్క దోషమే.
0: this is your mistake.
1: ఈ యొక్క సోమరత్వమే.
0: it is a laziness.
1: కనుక భారతదేశమందు సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: we should not give any scope for laziness.
1: సోమరుడైనటువంటి మానవుడు తిరగడానికి కూడా అధికారం లేదు.
0: the one who is lazy has no right.
1: పని చేయాలి చేయాలి. కర్తవ్యం కర్తవ్యం కర్తవ్యం.
0: he has to do his responsibility.
1: కర్మణ్యేవ అధికారస్య. కర్మాధికారం ఉంటుండాలి నీకు.
0: you have got the right on action.
1: కర్మానుబంధీని మనుష్యలోకి.
0: the humanity is bound by action.
1: కనుక మనం కర్మలను ఆచరించాలి.
0: సో వీ షుడ్ పర్ఫార్మ్ ఆఫ్
1: వ్యక్తి కర్మలను ఆచరించాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ యాక్షన్?
1: ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా చేయాలనేటువంటి యొక్క విచారణ శక్తిని చేసి తదుపరి కర్మలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ వెన్ వాట్
1: హౌ. దైవత్వాన్ని ఈనాడు ఎవరు కూడా నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో వన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్.
1: తెలివితేటలు గలవాడిగా విశ్వసిస్తున్నాడే కానీ
0: he thinks he is highly intelligent.
1: ఆ తెలివితేటలు ఎంత వ్యర్థమైనటువంటి మీరే గుర్తించుకోవచ్చు.
0: you can realize what wasteful intelligence.
1: భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: god can do anything.
1: దీనికి ఎట్టి సందేహమూ లేదు.
0: there is no doubt whatsoever.
1: దీపమునకు ప్రకాశం ఇచ్చిందేది భగవంతుడే.
0: is god that has given this effulgence to the
1: light. ఆర్పడానికి గాలికి శక్తి ఇచ్చినటువంటిది భగవంతుడే.
0: he has given the power to the wind to
1: గాలికి ఆర్పే శక్తి ఉంది. దీపం వెలిగే శక్తి ఉంటుండాలి.
0: the light has got the power to illumine.
1: కానీ గాలిలో దీపం పెట్టి ఓ దేవుడా దీనిని ఆరిపోకుండా చూసుకోమంటే ఇది ఎంత వ్యక్తమైనటువంటిది ఎంత అవ్యక్తమైనటువంటిది.
0: కీపింగ్ ద ల్యాంప్ ఇన్ ద విండ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ నాట్ టు బి బ్లోన్ ఆఫ్.
1: ఇది నిజముగా తెలివి కలిగినటువంటి వాడి యొక్క ప్రశ్న కాదు.
0: దిస్ నాట్ ఎ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎన్ ఇంటెలిజెంట్ వన్.
1: గాలి చేత దీపమును ఆర్పించేటప్పుడు దైవం యొక్క శక్తి ఎక్కించి పడుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది విండ్ విత్ ఇట్స్ పవర్ దట్ విల్ బ్లో ఆఫ్ దిస్ ల్యాండ్.
1: కనుక దైవం యొక్క శక్తిని ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకోవాలి.
0: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ద డివైన్ పవర్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఒకానొక వ్యక్తి ప్రశ్నించాడు.
0: ఎన్ ఇండివిజువల్ ఆస్క్ ద క్వశ్చన్.
1: స్వామి,
0: స్వామి,
1: మీరు ఏనాడో,
0: యూ ఎట్ వన్ టైమ్,
1: జలమును పెట్రోల్ గా మార్చారట.
0: యూ కన్వర్టెడ్ వాటర్ ఇన్ టు పెట్రోల్.
1: కనుక ఈనాడు భారతదేశంలో పెట్రోల్ కైతే చాలా విల పెరిగిపోయింది.
0: టుడే ది ప్రైజెస్ ఆఫ్ పెట్రోల్ హావ్ గాన్ అప్ టుడే.
1: ఈ పెట్రోల్ కై అనేక కోట్లు వ్యర్థం చేస్తున్నారు గవర్నమెంట్.
0: ద గవర్నమెంట్ ఈస్ వేస్టింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఫర్ పెట్రోల్.
1: మన భారతదేశం లోపల బొంబాయి, మెడ్రాస్ ఇత్యాది ప్రాంతములందు కావలసినంత పెద్ద సముద్రం ఉంటుంది.
0: ఇన్ బాంబే అండ్ మెడ్రాస్ సీ దేర్.
1: ఈ సముద్రాన్నంతా పెట్రోల్ గా ఎందుకు మీరు మార్చకూడదు అన్నారు.
0: వై డోంట్ యూ కన్వర్ట్ చేంజ్ ది సీ ఇన్ టు పెట్రోల్.
1: చాలా మంచిదే నాయన.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: నువ్వు చాలా తెలివితేటలు గలవాడే.
0: యూఆర్ వెరీ ఇంటెలిజెంట్ వన్.
1: కానీ నీ తెలివితేటలు సరైన పని చేయటం లేదన్నారు.
0: బట్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ.
1: ఏమిటి, జగత్తుకు ఉపకారం చేసేటువంటి ప్రశ్నే కదా ఇది. నేను నా తెలివితేటలు ఏ దోషం ఏర్పడింది?
0: వాట్ ఐ హావ్ పుట్ దిస్ క్వశ్చన్ టు హెల్ప్ దిస్ సొసైటీ.
1: మంచిదే, మెడ్రాసు, బొంబాయి అంతా కూడా సముద్రాన్నంతా పెట్రోల్ గా మార్చవచ్చు.
0: ఇట్స్ గుడ్ ద సీ దేర్ ఇన్ మెడ్రాస్ అండ్ బాంబే కుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు పెట్రోల్.
1: కానీ నీ బోటు తెలివి తక్కువ వాడు ఆ సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తూ సిగరేట్ అంటించుకుని ఒక ఆ పొలం దాంట్లో వేస్తే ఈ యొక్క సముద్రము, ఈ దేశం ఏమైపోతుంది?
0: ఇఫ్ ఎ ఫూలిష్ ఫెలో లైక్ యూ ఇఫ్ యూ ప్లేస్ ది మ్యాచ్ స్టిక్ దేర్ ఇన్ దట్ సీ విచ్ ఇస్ కన్వర్టెడ్ టు పెట్రోల్, వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ హ్యుమానిటీ?
1: నాట్ ఓన్లీ హ్యుమానిటీ, కంట్రీ.
0: వాట్ విల్ హ్యాపెన్ టు ద కంట్రీ?
1: కనుక ప్రపంచం ఏం గతి వస్తుంది?
0: What will happen then in the world?
1: ఈ యొక్క శ్రేయస్సును నీవే మాత్రమే యోచించావా?
0: ఆర్ యూ థింకింగ్ ఆఫ్ దిస్ వెల్ఫేర్?
1: దేశ క్షేమాన్ని ఏమైనా నీవు దృష్టిలో పెట్టుకున్నావా?
0: ఆర్ యూ కీపింగ్ ఇన్ యూ
1: అల్పమైనటువంటి భావంలో సముద్రాన్ని పెట్రోల్ గా మార్చండి అంటున్నావు? ఇది తెలివి తక్కువ యొక్క ప్రశ్న అన్నా.
0: విత్ ఎ మీన్ మైండ్ యూ వాంటెడ్ సీ టు బి కన్వర్టెడ్ ఇన్ టు పెట్రోల్.
1: ఇలాంటి తెలివితేటలు ఉండేటువంటి వాడు లోకంలో దండిగా ఉన్నారు.
0: దేర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫూలిష్ పీపుల్ దేర్ విత్ దట్ సార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివితేటలు ఉండేటువంటి వారు గొప్పవారుగా విశ్వసిస్తున్నారు.
0: People with that sort of intelligence consider themselves.
1: ఇలాంటి వారే భగవంతుని విమర్శించడానికి ముందుకు వచ్చేటువంటి వారు.
0: Only such people come forward to criticize God.
1: భగవంతుని విమర్శించేటువంటి అధికారం ఎవరికి లేదు.
0: No one has authority to criticize God.
1: భగవంతుని సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
0: God can do anything through his will.
1: పరార్థము లేక చేసినటువంటి పనులు అన్ని కూడా పరార్థములే.
0: God is selfless, therefore they are spiritual.
1: కనుకనే భగవంతుడు సర్వుడు యందు ఉంటున్నాడు.
0: God is present in everyone.
1: విశ్వమంతా విష్ణు వివిధ రూపములే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
1: సర్వభూతమునందు సర్వవేడ.
0: ఇన్ ఆల్ ఎలిమెంట్స్ ఎట్ ఆల్ టైమ్స్
1: ప్రభుని దివ్య శక్తే పాలించుతున్నది.
0: ఇట్ ద డివైన్ పవర్ దట్ రూల్స్.
1: జీవకోటులన్నీ దైవమయమే.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవు మొట్టమొదట నేను దైవ స్వరూపుడు అని విశ్వసన నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు ఈ తుచ్చమైన మార్గంలో ప్రవేశించడానికి ఏమాత్రమో అవకాశం ఉండదు.
0: When once you feel that you are the very form of the divinity, you'll never entertain that mean mind and mean feelings.
1: అందరి యందు ఉండినటువంటి ఒక దైవత్వం ఒక్కటే.
0: The divinity is one and the same in everyone.
1: ఏకాత్మ సర్వభూతాత్మ.
0: That unity pervades everywhere.
1: అయితే అంతటి ఉన్నత స్థితి అందరికీ లభ్యం కాదు.
0: బట్ ఇట్ నాట్ పాసిబుల్ టు అటైన్ దట్ నోబుల్ హై.
1: కానీ ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయకుండా దేనిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ ఎఫర్ట్ యూ కెనాట్ ఎక్వైర్ ఎనీథింగ్.
1: మృగరాజు సింహము.
0: ద లయన్ ఇస్ ద కింగ్.
1: నేను మృగరాజును కదా, తన కేవులో తాను కూర్చుంటే ఏ మృగాలు వచ్చి అతనికి ఆహారంగా అర్పితమవుతాయి.
0: బీయింగ్ ద కింగ్ ద లయన్ కెనాట్ రెస్ట్ ఇన్ ద కేవ్.
1: మృగరాజు అయినప్పటికీ
0: being the king of the forest,
1: కర్తవ్యాన్ని తను నిర్వర్తించాలి.
0: ఇట్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: మృగముల పైన పడి వేట ఆడాలి.
0: ఇట్ షుడ్ రన్ ఆఫ్టర్ ది ప్రే.
1: అప్పుడే తన కడుపు నిండుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ కుడ్ అపీజ్ ద హంగర్.
1: మనసు పండుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్.
1: లేకుండా మానవుని కర్తవ్యాన్ని విస్మరించి
0: మ్యాన్ ఫర్గెటింగ్ ది డ్యూటీ.
1: దైవమే సర్వము చేయాలని కూర్చుంటే ఇది కేవలం సోమరి యొక్క తత్వమే కానీ నిజమైన భక్తి ప్రపత్తులు కావు.
0: వెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ లేజినెస్.
1: మానవుడు చేయవలసినటువంటి యొక్క పనులు చేసే తీరాలి.
0: మ్యాన్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిజ్ ఓన్ డ్యూటీ.
1: అందుకోసమే మానవత్వం ఆవిర్భవించింది.
0: ఫర్ దట్ పర్పస్ హ్యూమన్ బర్త్ ఈస్ గివెన్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
1: మానవులైనటువంటి ప్రతి వాడు కూడాను,
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: తన యొక్క సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద ట్రూత్ ఆఫ్ హిజ్.
1: నేను ఎవరు?
0: హూ ఎమ్ ఐ?
1: దేహమా?
0: Am I the body?
1: Manasa?
0: Or mind?
1: Buddha?
0: Or intellect?
1: Chittama?
0: Or chitta?
1: Antakkarana?
0: Or the inner one?
1: Atmana?
0: Or Atma?
1: Deniki answer raavatam ledu.
0: We don't get any answer for this.
1: Nenu manavudu.
0: I am human being.
1: Akala manavuda?
0: Or you just human being?
1: Akala manavuda.
0: Or just in form or in behavior?
1: Idi kuda nu talaku artham kaavatam ledu.
0: Even that he is not able to understand.
1: Ee naadu aadhyatmika tattvanni gurinchi prabodhanam cheseetundi varu dinadinam kuda nu abhirudhi avutunnaru.
0: Day by day there are number of people that speak on spiritual aspects.
1: Kaani aacharana maatram shunyanga kanipistundaru.
0: But there are none that practice the spiritual aspects.
1: ఆచరణ ప్రధానం కాని ఆచారములు కాని ప్రచారములు కాని ప్రధానం కాదు.
0: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పబ్లిసిటీ.
1: సాయి తత్వం నందు కూడా చాలా మంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ హూ డు నాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి.
1: సాయి తత్వం అనుకుంటే ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందే?
0: హౌ ఇస్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ దిస్?
1: ఈ సాయి ఎవరు?
0: హూ ఇస్ సాయి?
1: ఎవరు అర్థం చేసుకోలేరు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్.
1: నేను సన్యాసిని కాదు.
0: I am not a celibate.
1: Nenu yogini kaadu.
0: I am not yogi.
1: Nenu bhogini kaadu.
0: I am not bhogi divani.
1: Nenu tyagini kaadu.
0: I am not the one of sacrifice.
1: Nenu nene.
0: I am I.
1: Ee nenu anetundi padame aatmaku modati peru.
0: This I is the first name of Atma, the true self.
1: సన్యాసి అయితే దానికి కొన్ని కొన్ని హద్దులుంతా ఉంటుంటాయి.
0: సెలబ్రేట్ సన్యాసి
1: అయితే కొన్ని కొన్ని పరిమితులు అంతా ఉంటుంటాయి.
0: ఇంకొకటి
1: జోగికి అయితే మరికొన్ని పరిమితులు అంతా ఉంటాయి.
0: నాకు
1: ఏ పరిమితము లేదు.
0: స్వామి హ్యాస్ నో లిమిటేషన్.
1: అపరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది.
0: స్వామి ఎంజాయ్స్ లిమిట్లెస్ బ్లెస్.
1: నా పేరు నేనే.
0: స్వామి ఇస్ హింసెల్ఫ్.
1: పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు.
0: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్, ఇట్స్ నాట్ ద వన్ దట్ కేమ్ విత్ ద బర్త్.
1: అందుకనే దివ్యత్వాన్ని గుర్తించవాలంటే ప్రతి ఒక్కరి ఎందుకును నేను నేను నేను అనేటువంటి పదము నిండి ఉంటున్నది.
0: టు రియలైజ్ ద డివినిటీ ది పాత్ ఇస్ దిస్, దేర్ ఇస్ దిస్ ఐ ఇన్ ఎవ్రీవన్.
1: స్వామి నేను ఈ పని చేశాను.
0: స్వామి ఐ డిడ్ దిస్.
1: నేను ఇప్పుడు వెళుతున్నాను.
0: స్వామి ఐఎమ్ గోయింగ్ నౌ.
1: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను కూటి పేద మొదలుకు కోటీశ్వరుని కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాడు.
0: లైక్ దిస్ ఫ్రమ్ పాపర్ టు మిలియనేర్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్.
1: ఎవరు రామయ్య నేను అని చేయొచ్చుతాడు.
0: ఎవరీవన్ సేస్ హూ ఆర్ యు?
1: ఎవరు కృష్ణయ్య నేను అని చేయొచ్చుతాడు.
0: హూ ఇస్ కృష్ణయ్య? వన్ వుడ్ లిఫ్ట్.
1: ఎవరు గోవిందుడు? నేను అని చేయొచ్చుతాడు.
0: హూ ఇస్ గోవింద? ఐ లిఫ్ట్.
1: కాబట్టి రాముని ఎందు, కృష్ణుని ఎందు, గోవిందుని ఎందు కూడాను నేను అనేటువంటి పదము సమంగానే ఉంటుండాలి.
0: సో ఇన్ రామ, కృష్ణ, గోవింద దిస్ ఐ ఈజ్ యూనిఫామ్.
1: కాబట్టి నేను అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: సో దిస్ ఐ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: అదే అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి. ఐ
1: నేను అనేటువంటిది బ్రహ్మతత్వం.
0: దట్ ఐ ఈజ్ బ్రహ్మ.
1: ఈనాడు ఆ నేను అనేటువంటిది తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఆ నేను అనే పదము ఉపయోగపడుతున్నాను. కానీ ఆ నేను ఎవరో అర్థం కావటం లేదు, తెలియటం లేదు.
0: హి మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఫ్రమ్ డాన్ టు డస్క్ వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్.
1: కనుక మొట్టమొదట నేను కనుక్కోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ రికగ్నైజ్
1: ఈ నేను అనేటువంటిది ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు.
0: దిస్ ఐ ఈజ్ నాట్ కన్ఫైన్ టు వన్.
1: సమష్టి స్వరూపమే నేను.
0: దిస్ ఐ ఈజ్ ది కలెక్టివ్ ఫామ్.
1: సమష్టి స్వరూపమే జగత్తు.
0: దిస్ కలెక్టివ్ ఫామ్ ఈజ్
1: జగత్తు. నేనులోనే లీనమై ఉంటుంది.
0: దిస్ యూనివర్స్ ఆల్సో కంటైన్డ్ విత్ ఇన్ ద సెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఈనాడు చాలా దివ్యత్వాన్ని పొందవలసినటువంటి స్థితిని కోల్పోతుండాలి.
0: The humanity has lost its position in understanding the divinity.
1: భౌతికమైనా లౌకికమైనటువంటి సుఖ సంతోషముల నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
0: They are aspiring for physical, ephemeral, transient pleasure.
1: ఒక్కొక్క దేశం పైన పడి దానిని భస్మం గావించాలని ప్రయత్నిస్తున్నారు.
0: Each country tries to destroy the other country.
1: ఇది చాలా దుష్ట బుద్ధులు.
0: This wicked feeling.
1: అన్ని దేశములు సుక్షేమంగా ఉంటుండాలి.
0: ఆల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అందరి సుఖాన్ని కోరినప్పుడే నీ సుఖం కూడా చేరుతుంది.
0: ఇఫ్ యు అస్పైర్ ఫర్ హ్యాపీనెస్ ఎవ్రీవన్, యువర్ హ్యాపీనెస్
1: సుఖాన్ని మనం కోరక తన సుఖమే తాను కావాలంటే తనకు ఏమాత్రము సుఖం లభ్యం కాదు.
0: వితౌట్ థింకింగ్ సో ఇఫ్ యూ వాంట్ యువర్ ఓన్ హ్యాపీనెస్ యూ కెన్ నెవర్ ఎక్వైర్ ఇట్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మానవులైనటువంటి వారు,
0: the human being,
1: he desha asuya adambaramulaku avakasam andinchalaru,
0: should never give scope for this hatred, jealousy and pomp.
1: Ee ahankaram anetundi manavuni atappataram chestuntundi.
0: The ego that will put man to ruin.
1: Ee gokku ahankaramulaku ematram avakasame ledu.
0: We should never give scope for this ego.
1: Ee ahankaram kevalam ajnanam yokka modati lakshanam.
0: Ego is the sign of ignorance.
1: Daniki rendo brothere ee yokka asuya.
0: The second brother of this is jealousy.
1: Ee rendu cherina ఇంకా ఒకటి చీడ పురుగు, ఒకటి వేరు పురుగు.
0: When these two are there, one is the pest, the other one is insect.
1: ఈ చీడ పురుగు వేరు పురుగు చేరితే చెట్టు శిథిలమైపోతుంది.
0: The pest and the insects kill the plant.
1: కనుక ఈ రెండింటిని మాత్రం మనం అవకాశంగా ఇవ్వరాదు.
0: We should not give scope for these two.
1: పవిత్రమైనటువంటి మానవుని హృదయము పరమాత్మని పీఠంగా ఉంటుండాలి.
0: The sacred heart is the very throne of the Lord.
1: అటువంటి పరమాత్మని పీఠమైనటువంటి ఒక హృదయం లోపల ఈ దుర్గుణములను మనం ప్రవేశపెడితే ఎవరికి నష్టము? నీకే నష్టం.
0: When the sacred seat of the Lord should not give any scope for these bad ideas, you are the Lord.
1: దుర్గుణములను మనం ప్రవేశపెట్టరాదు.
0: We should never entertain bad feelings.
1: దుర్భావములను మనం ఏమాత్రం కూడా భావించరాదు.
0: We should not have any kind of bad thoughts.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించి
0: we should have absolute faith in the truth which is
1: ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుని
0: we should develop love.
1: అందరి యొక్క ఐక్యతను కూడా మనం ఆశించాలి.
0: We should also expect unity, strive for it.
1: ఈ కుల మత భేదములనేటువంటి దాన్ని కూల ద్రోయండి.
0: There should not be any differences based on
1: అందరి ఒకే కులమే.
0: There's only one caste.
1: అదే మానవ కులము.
0: That is the caste of humanity.
1: అందరి ఒకే భాషనే.
0: All have only one language.
1: అదే హృదయ భాష.
0: The language of the heart.
1: అందరిది ఒకే మతమే.
0: దేర్ ఓన్లీ వన్ రిలీజన్.
1: అదే దివ్యమైనటువంటి మతము.
0: దాట్ ఇస్ ది డివైన్ రిలీజన్.
1: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకోవాలి.
0: వీ షుడ్ రిలై ఆన్ దీస్ త్రీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు దేశమునకు నాయకులు కావలసినటువంటి వారు.
0: యూ షుడ్ బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భవిష్యత్ యొక్క భారతదేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థుల తలవ్రాతపైన ఆధారపడి ఉంటుంది.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ లైస్ ఆన్ యువర్ డెస్టినీ.
1: విద్యార్థులు సత్ప్రవర్తనతో, సదాచారంతో నడతను సరి అయినటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
0: When students conduct themselves with good ideas, good behavior and good thoughts,
1: ఎన్ని సాధనలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు.
0: There is no use of any spiritual practice.
1: ఈ సాధనల వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result out of this practice?
1: తాత్కాలికమైనటువంటి ఒక తృప్తిని అందించవచ్చు.
0: It confers only temporary satisfaction.
1: ధ్యానం ధ్యానం అని కూర్చుంటారు.
0: One sits in meditation.
1: ఏది ధ్యానం?
0: What is meditation?
1: జీవితంలో సర్వము ధ్యానమే. ఈ ఆఫీసుకు పోయే సమయంలో కారును రోడ్ లోపల డ్రైవ్ చేసుకుని పోతున్నావు.
0: వైల్ గోయింగ్ టు ది ఆఫీస్ యు డ్రైవ్ యువర్ వే.
1: డ్రైవ్ చేసే సమయంలో నీకు రోడ్డు పైన ధ్యానం లేకపోతే నువ్వు ఏ రీతిగా డ్రైవ్ చేయగలవు?
0: వైల్ డ్రైవింగ్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ హౌ డు యూ
1: థింక్? ధ్యానం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై
1: వాకింగ్? టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ ధ్యానమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ మెడిటేషన్.
1: అనగా ఒక్క విషయం పైన మనసును లగ్నం చేయటమే ధ్యానము అని.
0: మీనింగ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్
1: ధ్యానం. ధ్యానం అంటే ఒక చదువు పైన.
0: Student concentrates on study.
1: తల్లి ధ్యానం అంతా బిడ్డల పైన.
0: మదర్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది చైల్డ్.
1: గృహస్థుల ధ్యానం అంతా కుటుంబం పైన.
0: హౌస్ హోల్డర్ కాన్సన్ట్రేట్స్ ఆన్
1: కార్మికుల ధ్యానం అంతా కూడా మిషన్ల పైన. కర్షకుని ధ్యానం అంతా కూడా భూమి పైన. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధ్యానంగా ఉంటుంది.
0: ఫార్మర్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది ఫీల్డ్ లైక్ దట్ ఈచ్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ వన్ ఆస్పెక్ట్.
1: కనుకనే అదే విధంగానే నీ యొక్క మనసును భగవంతుని పైన లగ్నం చేయి.
0: సిమిలర్లీ యూ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్.
1: అంతేకాని నిరంతరం కూడా ఏదో చేస్తున్నామనుకొని నీవు భగవంతుని పని చేయటం లేదని అనుకోకూడదు.
0: వైల్ డిశ్చార్జింగ్ డ్యూటీ
1: భగవంతుని పనే.
0: వాట్ ఎవర్ యు మే డూ ఇస్ గాడ్ సర్వీస్.
1: ఈ విధంగా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించు.
0: యు కన్సిడర్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్ టు గాడ్.
1: నీవు భూమిని దున్నుతున్నావు రైతులై.
0: యు టిల్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫార్మర్.
1: ఇదంతా నా యొక్క హృదయ భూమిని నేను సాగు చేస్తున్నాను అనుకో.
0: You are tilling the field of your heart.
1: దాంట్లో విత్తనములు చల్లుతున్నావు.
0: You just sow the seed.
1: నా హృదయ భూమి లోపల నేను సరైనటువంటి యొక్క మంచి విత్తనములు చల్లుకుంటున్నాను, సద్గుణములైనటువంటి విత్తనములు చల్లుకుంటున్నాను అనుకో.
0: I am the sowing the seeds of good thoughts in the field of my heart.
1: దీనిని అభివృద్ధి గావించుకోవాలనుకుంటూ నీరు కడుతున్నావు.
0: To develop it, you also
1: want to. ప్రేమ జలములు దీనికి కడుతున్నాను అనుకో.
0: I am supplying the
1: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకుంటే జపమాల పట్టుకోనక్కర్లేదు, ఒంటరిగా కూర్చోనక్కర్లేదు, అరణ్యానికి పోవనక్కర్లేదు. తన యొక్క పని ఎందే తన యొక్క దివ్యత్వాన్ని సందర్శించవచ్చు.
0: టు లీడ్ ఎ స్పిరిచువల్ లైఫ్ వన్ నీడ్ నాట్ సిట్ ఇన్ సాలిట్యూడ్, వన్ నీడ్ నాట్ లీడ్ ఎనీ కైండ్ ఆఫ్ జపమాల, బట్ వన్ కెన్ లీడ్ ది స్పిరిచువల్ లైఫ్.
1: కనుక ఈనాడు మానవత్వంలో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ఐక్యతను మనం కోల్పోతున్నాం.
0: First thing we have to recognize is that we have lost unity.
1: ఐక్యతను పెంచుకోవాలి.
0: We should develop unity.
1: అందరూ ఒక్కటిగా మనం భావించుకోవాలి.
0: We should consider everyone alike.
1: నీకు శారీరకంగా భేదములు ఉండవచ్చును.
0: There may be body difference.
1: మానసికంగా అభిప్రాయ భేదములు ఉండవచ్చును.
0: There may be differences of opinion.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: But there is only one.
1: అదే ఏకోహం బహుశ్యాం.
0: That's one that manifested into many.
1: ఇలాంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తింపజేసేటువంటి ఒక సాధనలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ టేక్ దట్ పాత్ దట్ విల్ హెల్ప్ అస్ టు అరైవ్ అట్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన సంబంధము చాలా శాశ్వత సంబంధం.
0: అవర్ రిలేషన్షిప్ ఇస్ పర్మనెంట్.
1: నిన్న చెప్పినట్టుగా అంగములు శరీరమునికి ఎట్లా ప్రధానమో,
0: యాజ్ స్వామి సెడ్ యెస్టర్డే, యాజ్ లింబ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్
1: ఇండియములు, ఈ యొక్క శరీరం ఎంత ప్రధానమో,
0: as limbs are so important to the body,
1: శరీరములు సమాజమునకు అంత ఆధారము.
0: The body is also important for society.
1: ఈ సమాజంలో ఉన్నటువంటి అంగములే ఈ శరీరములు.
0: All the limbs of the society,
1: ఈ సమాజము మానవత్వపు అంగము.
0: The society is a limb to the humanity.
1: కనుక మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a limb to the nature.
1: ఈ ప్రకృతి పరమాత్మకు అంగము.
0: This nature is a limb of God.
1: కనుక ప్రపంచములో ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావ సంబంధం అనేటువంటిది సాక్షాత్కరిస్తుండాలి.
0: So wherever you see there is this kind of relationship between the limb and the body.
1: కనుక అంత సంబంధము అంగములతో కూడి ఉంటుండాలి.
0: So there is this kind of relationship between the limb.
1: ద్వేషానికి ఎక్కడ అవకాశం ఉంటుండాలి.
0: Then where is the scope for hatred?
1: కనుక ఇదంతా ఒక బ్రహ్మాండము.
0: The entire thing is universe.
1: ఈ బ్రహ్మాండమే విశ్వ విరాట స్వరూపము.
0: This is the very form of Vishnu.
1: ఈ విరాట స్వరూపంలో అందరూ ఒక భాగముది.
0: In cosmic form we are a part.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: నేను ఏమీ తెలియనటువంటి మూర్ఖులను.
0: I don't know anything. I'm a fool.
1: నేను విద్యా విహీనుడను.
0: I don't have education.
1: నేను అల్పుడను.
0: I'm a mean.
1: అని అనేక మంది భావిస్తుంటారు.
0: Many feel so.
1: ఆ విధంగా భావించకూడదు.
0: You should never consider like that.
1: మనము అనేక విధములుగా కూడా కొన్ని మిషన్లు అంతా చూస్తున్నాము.
0: వి సీ సో మెనీ మిషన్స్.
1: రాకెట్స్ అంతా చూస్తున్నాము.
0: వి సీ రాకెట్స్.
1: ఈ రాకెట్స్ లోపల అనేక పిన్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఉంటుంటాయి.
0: ఇన్ దీస్ రాకెట్స్ దేర్ ఆర్ సో మెనీ స్క్రూస్, నట్స్ అండ్ బోల్ట్స్.
1: ఈ రాకెట్స్ లో ఉన్నటువంటి ఏ యొక్క వస్తువు ప్రధానమైనటువంటిది, ఏ యొక్క పార్ట్ ప్రధానమైనటువంటిది?
0: విచ్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రాకెట్?
1: ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు.
0: నోబడి కెన్ డిసైడ్.
1: ప్రతి స్క్రూ ముప్పుని ఇంపార్టెంట్.
0: ఎవ్రీ స్క్రూ ఇస్ ఇంపార్టెంట్.
1: ప్రతి బోల్ట్ కూడా ప్రధానమైనటువంటిది.
0: ఎవ్రీ బోల్ట్ ఇస్
1: నట్ కూడా ప్రధానమైనటువంటిది.
0: ఎవ్రీ నట్ ఇస్
1: స్క్రూ కూడా ప్రధానమైనటువంటిది.
0: ఎవ్రీ స్క్రూ ఇస్ ఇంపార్టెంట్.
1: ఇంత పెద్ద రాకెట్ లోపల చిన్న పిన్ను పోతే ఏమి నష్టం అంటే అంత భస్మం అయిపోతుంది.
0: ఇన్ సచ్ ఎ బిగ్ రాకెట్ విన్ స్మాల్ పిన్ ఇస్ గాన్ ద హోల్ థింగ్ విల్ పుట్ డౌన్ టు యాషెస్.
1: కనుకనే ఈ విశ్వమైనటువంటి విరాట స్వరూపం లోపల ఒక్కొక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క పిన్ను, బోర్సు, నట్స్, స్క్రూస్.
0: ఇన్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీ వన్ ఇస్ ఎ స్క్రూ ఆర్ ఎ బోల్ట్ ఆర్ ఎ నట్.
1: కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ పొజిషన్ ద ప్లేస్
1: అనేటువంటి ఒక మిషన్ చక్కగా జరుగుతూ ఉంటుంది, ప్రశాంతిని చేకూరుస్తుంది.
0: దెన్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ ఎ మిషన్ విల్ రన్ సాఫ్ట్లీ అండ్ వెల్.
1: విశ్వశాంతిని కోరి మనం ఈ యొక్క పనిని మనం ప్రారంభించాలి.
0: వీ షుడ్ వర్క్ ఫర్ యూనివర్సల్ పీస్.
1: విశ్వశాంతియే వ్యక్తి శాంతి.
0: ద పీస్ ఇన్ ద యూనివర్స్ ఎన్షోర్స్ ద పీస్ ఇన్ ద ఇండివిజువల్.
1: వ్యక్తి శాంతియే విశ్వశాంతిగా భావించరాదు.
0: ది ఇండివిజువల్ పీస్ వీ షుడ్ నెవర్ మేక్.
1: విశ్వశాంతి వ్యక్తి శాంతి.
0: ఇట్ ఇస్ ద యూనివర్సల్ పీస్ దట్ ఇస్ ద ఇండివిజువల్ పీస్.
1: ఎందుకనగా విశ్వంలో నీవు ఒక్కడు.
0: బికాజ్ యువర్ పార్ట్ ఇన్ ద యూనివర్స్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం విశ్వసించాలి.
0: ద కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ యూ షుడ్ హ్యావ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని, పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేస్తుంటున్నాము.
0: వీ పర్ఫార్మ్ సో మెనీ ఫంక్షన్స్ ద బర్త్డేస్ అండ్ ఫెస్టివల్స్.
1: ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము.
0: ఫెస్టివల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మనకు వేషములు కాదు ప్రధానము. వేషములు కాదు ప్రధానం.
0: ఇట్స్ నాట్ ద డ్రెస్ దట్స్ ఇంపార్టెంట్.
1: భాషలు కాదు ప్రధానం.
0: నాట్ ద లాంగ్వేజ్ దట్స్ ఇంపార్టెంట్.
1: భావము ప్రధానం.
0: ద ఫీలింగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ భావశుద్ధి లేకుండా గినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు.
0: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ యూ కెనాట్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి.
0: టు ప్యూరిఫై ద హార్ట్ యూ డూ యాక్షన్స్.
1: అందరినీ ప్రేమించండి.
0: యు లవ్ ఎవ్రీబాడీ.
1: అయితే ఈ ప్రేమ ఎందుకు స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు.
0: యు షుడ్ నెవర్ మేక్ దిస్ లవ్ సెల్ఫిష్.
1: అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒకటిగా విశ్వసించండి.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నిరంతరం కూడా సమాజ సేవలో పాల్గొనాలి.
0: యు పార్టిసిపేట్ ఇన్ సోషల్ సర్వీస్.
1: గ్రామ సేవనే రామసేవ అని చెప్పాను.
0: ద రూరల్ సర్వీస్ ఇస్ రామసేవ.
1: ఈ గ్రామ సేవ చేసినప్పుడే అదే రామసేవగా మారుతుంది.
0: ద రూరల్ సర్వీస్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు రామసేవ.
1: కేవలం ఒక రామ మందిరం నిర్మించాలని అనుకోవటం చాలా పొరపాటు.
0: ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ఐడియా. ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇన్
1: విశాలమైనటువంటి భారతదేశంలో ఏదో ఒక చోటు రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: ఇన్ దిస్ వాస్ట్ భారత్ బై కన్స్ట్రక్టింగ్ ఏ సింగిల్ టెంపుల్ ఫర్ రామ అట్ వన్
1: ప్రతి ఒక్కరి రామ మందిరంగా మార్చుకోవాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ రామాస్ టెంపుల్.
1: మన భారతదేశమే రామరాజ్యంగా విశ్వసించాలి.
0: ది ఎంటైర్ భారత్ ఇస్ రామరాజ్య.
1: రామరాజ్యం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై రామరాజ్య?
1: రామరాజ్యం అనగా ప్రత్యేకించినటువంటి ఒక ప్రత్యేక ధర్మం కాదు.
0: రామరాజ్య ఇస్ నాట్ ఎ స్పెషల్ పార్ట్.
1: ఆలోచన,
0: ద థాట్,
1: నడత,
0: ద బిహేవియర్,
1: గుణము
0: అండ్ ద వర్చ్యూ,
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యం.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ రామరాజ్య.
1: అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం.
0: దట్ ఈస్ ది యూనిటీ, ద హార్మనీ ఆఫ్ ద థాట్ వర్డ్ అండ్.
1: ఈనాడు యూనిటీ లేదు.
0: There is no unity today.
1: ఈనాడు ప్యూరిటీ లేదు.
0: There is no purity today.
1: Divinity లేదు.
0: There is no divinity.
1: ఓన్లీ కమ్యూనిటీని పెట్టుకుని అల్లాడుతున్నారు.
2: We bother ourselves only with this community.
1: ఇది కాదు మన యొక్క ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం.
2: దిస్ ఈస్ నాట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ విధంగా కూడా మనం కొంత విభాగం చేసినప్పుడు మనం మానవత్వానికి ఒక అపకారం చేసిన వారం అవుతాం.
2: When we divide ourselves like that, we'll be hurting the entire human race.
1: మన మానవత్వాన్ని పెంచుకోవాలంటే తగినటువంటి ఐక్యతను పెంచుకోవాలి.
2: To develop the human quality, we should improve the unity.
1: మన యొక్క కల్చర్, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి?
2: What do you mean by Indian culture?
1: ప్రత్యేకించినటువంటిది కాదు.
2: It's not separate one.
1: అన్ని దేశములకు సంబంధించినటువంటిది.
2: It is related to all.
1: దేశములు వేరు కావచ్చు, కాలము వేరు కావచ్చు, కర్తవ్యము వేరు కావచ్చును, కానీ మానవ యొక్క నడత ఒక్కటి.
2: The time and the space in the countries may be different, but the human conduct is one and the same.
1: కనుక మనం ఉండినటువంటి యొక్క స్థానం లోపల మనం ఉన్నత స్థాయికి పోవాలంటే మొట్టమొదట మన నడతను అభివృద్ధి కావించుకోవాలి.
2: ఇఫ్ యూ రీచ్ హైట్స్ ఇన్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ ఇన్, వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ బిహేవియర్.
1: కాళ్ళ కింద ఉండినటువంటి భూమి కదిలిపోతుంటుంటే మనం ఉన్నత స్థాయికి ఏ రీతిగా ఎగరగలము?
2: When the earth right under your feet is just moving about, how do you expect to fly?
1: పురాతన రాళ్ళే కదులుతూ ఉంటుంటే నిశ్చలమైనటువంటి యొక్క దృఢమైనటువంటి భవనాన్ని ఏ రీతిగా నిర్మించగలరు?
2: When foundation stones are shattered, how do you expect the mansion to come?
1: నడతే మన యొక్క ఫౌండేషన్.
2: The conduct is foundation.
1: మన యొక్క చర్యలే మనకు ప్రధానమైనటువంటి ఆధారములు.
2: The actions form the basis.
1: దీనికి మొట్టమొదట నమ్మకం కుదించుకోవాలి.
2: For this faith is essential.
1: ఆ నమ్మకమే లేకపోతే
2: without the faith
1: మనం జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం.
2: We are wasting our life.
1: నమ్మకమును రెండు నయనమ్ము లేనేని అంధులైరి నేడు అవని ఎందు.
2: Another people have become blind people having lost the two eyes of faith.
1: Annintini namuthunnadu ee naadu manavudu.
2: Man has got faith in everyone.
1: Kaani daivani nammatam ledu.
2: But he has no faith on the Lord.
1: Adhe vaani yokka duradrushtam.
2: That is
1: daivu sarvulu endu untunnadu.
2: God is present everywhere.
1: Daivani nammanatunte vaadu tanantaru nammanatunte vaade.
2: The one who has no faith in the Lord has no faith in himself.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి కావించుకోవాలి.
2: సో వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అదే ఫౌండేషన్ మన భారతదేశానికి.
2: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ భారత్.
1: ఏ దేశమునికైనా కూడా నమ్మకమే ప్రధానమైనటువంటి పునాది.
2: ఫర్ ఎనీ కంట్రీ దిస్ ఫెయిత్ ఈస్ ది ఫౌండేషన్.
1: దాని వల్లనే ఆనందం అనేటువంటి గోడలు మనం నిర్మించుకోవాలి.
2: దెన్ యూ కెన్ కన్స్ట్రక్ట్ దిస్ వాల్స్ ఆఫ్ బ్లెస్.
1: ఈ యొక్క ఆనందం అనేటువంటి గోడపైనే మన త్యాగం అనేటువంటి రూపును వేయాలి.
2: ఆన్ ద వాల్స్ ఆఫ్ బ్లెస్ యూ కెన్ లే డౌన్ ద రూఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం అనేటువంటి రూప్ కిందనే నీవు జీవించాలి.
2: యూ కెన్ ఓన్లీ లివ్ అండర్ దిస్ రూఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మా జీవితం అనేటువంటి దానికి మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకాన్ని మనం పోషించుకోవాలి.
2: సో ఫర్ అవర్ లైఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ వీ షుడ్ కీప్ ఇట్ మెయిన్లీ.
1: అనవసరమైనటువంటి మాటలతో మనం కాలం వ్యర్థం చేస్తున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్
1: నిందలతో మనం అపవిత్రం గావిస్తున్నాము కాలాన్ని.
2: వీఆర్ వేస్టింగ్ ద టైమ్ ఇన్ స్కాండల్.
1: దైవనామాన్ని ఎందుకు స్మరించకూడదు?
2: వై డోంట్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్?
1: అప్పుడే మన మానవత్వానికి తగినటువంటి యొక్క ఆనందం చేకూరుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ హ్యాపీనెస్.
1: పరిశుద్ధంగా ఏర్పడుతుంది.
2: యూ విల్ హావ్ పీస్ ఆల్సో.
1: దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మనం అందుకోగలుగుతాం.
2: యూ కెన్ లీడ్ డివైన్ లైఫ్.

0: రాత్రి వేళలియందు చంద్రుడు కాంతిని అందిస్తుంటాడు.
1: Its moon who gives light during night time.
0: Prabhate deepako ravihi. పగటి వేళలియందు సూర్యుడు ప్రకాశమును చేకూర్చుతూ వస్తుంటాడు.
1: It's only sunlight that we get during the daytime.

0: త్రిలోకములు యందు కూడాను ప్రకాశం అందించినది ది ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ షెడ్స్ లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక, సుపుత్రుడు కులమును వెలిగిస్తూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ సన్ హూ ఇస్ ద లైట్ టు ది ఎంటైర్ క్లాన్.
0: రెండు విధములైనటువంటి రాత్రులు ఉన్నవి.
1: దర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ నైట్.
0: ఒకటి పూర్ణిమ రాత్రి, రెండవది అమావాస్య రాత్రి.
1: వన్ ఇస్ ఫుల్ మూన్ నైట్, అనదర్ డార్క్ నైట్.
0: చీకటిని సామాన్యంగా ఎవ్వరు కూడాను ఆశించరు.
1: నో వన్ వాంట్స్ టు బి ఇన్ డార్క్నెస్.
0: కానీ ఇట్టి చీకటిని కూడాను ఆశించేటువంటి వ్యక్తులు ఈ జగత్తునందు లేకపోలేదు.
1: హౌఎవర్ దేర్ ఆర్ ఫ్యూ ఇన్ దిస్ వరల్డ్ హూ వాంట్ టు బి ఇన్ ద డార్క్ స్టిల్.
0: దొంగలు, దుష్టులు చీకటిని ఆశిస్తుంటారు.
1: Thieves and wicked people spend their time in dark.
0: ఈ చీకటి అనేక విధములైనటువంటి దుర్భావములకు తోడ్పడుతుంటారు.
1: It is only in the dark they develop bad thoughts.
0: ఈ చీకటి దురాలోచనలు కలిగిస్తూ ఉంటుంది.
1: It is only in the dark one develops wicked ideas.
0: ఈ చీకటి దుష్ప్రవర్తనలో పాల్గొంటూ ఉంటుంది.
1: It is only in the dark one is in misconduct.
0: చీకటిని రాక్షస కాలము అంటుంటారు.
1: This dark period is taken as demonic time.
0: దీనిని తమోగుణ సమయము కూడాను చెప్తుంటారు.
1: This is the time of dullness.
0: కనుక సహృదయులు శాంతికాములైనటువంటి వారు చీకటిని ఆశించరు.
1: Therefore the virtuous people and those that pine for peace do not like darkness.
0: పూర్ణిమ రాత్రిని అందరూ కూడాను ఆశిస్తుంటారు.
1: ఎవ్రీవన్ లైక్స్ ఫుల్ మూన్ లైట్.
0: కవులు తమకు తోచినటువంటి యొక్క కవిత్వాన్ని అల్లుకుంటుంటారు.
1: పోయట్స్ కంపోజ్ డ్యూరింగ్ దట్ టైం.
0: బాలబాలికలు చంద్రకాంతి యందు అనేక విధమైనటువంటి ఆటపాటలతో కాలమును గడుపుకుంటుంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లే వెల్ ఇన్ ద మూన్ లైట్.
0: చంద్రుడు సర్వులకును సమానుడే.
1: మూన్ ఈజ్ సేమ్ టు ఆల్.
0: తల్లి తండ్రులకు, తాత ముత్తాతలకు, బిడ్డలకు, మనమళ్లకు అందరికి కూడాను చందమామ మామనే, అందరికీ మామనే.
1: మూన్ ఈజ్ వెరీ సేమ్ టు పేరెంట్స్, ద చిల్డ్రన్, ద ఫోర్ ఫాదర్స్, అండ్ దే కాల్ మూన్ అన్ అంకల్.
0: కనుకనే వెలుగు అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను చేకూరుస్తూ ఉంటుంది.
1: సో యు హ్యావ్ ఆల్ ద సిగ్నిఫికెన్స్ అటాచ్డ్ టు ద లైట్.
0: ఈ వెలుగు వల్ల అనేక విధములైనటువంటి యొక్క సద్భావములు కూడా చేకూరుస్తూ ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది లైట్ యు డెవలప్ గుడ్ థాట్స్.
0: సదాలోచనలు కలిగిస్తూ ఉంటాయి.
1: యు హ్యావ్ గుడ్ థింకింగ్ దెన్.
0: పవిత్రమైన భావములను చేకూరుస్తూ ఉంటాయి.
1: యు విల్ డెవలప్ సీక్రెట్ థాట్స్ ఎట్ ద టైం.
0: కనుక సూర్య చంద్రాదులే ఈ జగత్తుకు మూల కారకులు.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ రన్స్ బికాజ్ ఆఫ్ ది సన్.
0: సూర్యుడే లేకుండినా సృష్టియే లేదు.
1: When there is no sun, there is no creation here.
0: ఈ సూర్యుని ద్వారా ప్రాణములు ఆవిర్భవిస్తున్నాయి.
1: It's only because of the sun you find the life.
0: పంటలు పండుతున్నాయి.
1: Find the harvest.
0: ఆహారం అందిస్తున్నాడు.
1: You get food.
0: అన్ని విధములు కూడాను ఈ జగత్తులో మానవుడు జీవించుటకు సూర్యుడే ప్రధాన ఆధారము.
1: Sun is the basis for our sustenance and life on earth.
0: ఈ సూర్యుని ద్వారా అనేక విధములైనటువంటి రోగములు కూడాను నివారణ కలుగుతుండాలి.
1: మెనీ ది ఎయిల్మెంట్స్ ఆర్ క్యూర్డ్ బికాస్ ఆఫ్ సన్.
0: ఈ సూర్యుని ద్వారా విద్యుత్ శక్తిని కూడాను ఆవిర్భవింపచేసి జగత్తునకు అనేక విధములైనటువంటి అనుకూలములు కూడాను చేకూరుస్తూ ఉంటాయి.
1: ది ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో జనరేటెడ్ అవుట్ ఆఫ్ ద సన్ అండ్ మెనీ కన్వీనియన్సెస్ ఆర్ ప్రొవైడెడ్.
0: కనుక సూర్య చంద్రాదులే ఈ యొక్క జగత్తునకు మానవునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపకారములుగా ఉంటున్నారు.
1: Therefore, it's only sun and moon who help this world and all of the beings.
0: ఇంకా మూడవది ముల్లోకములకును వెలిగించేటువంటిది ధర్మము.
1: The third one is, it is only dharma that light illumines the three
0: worlds. Jivaka iti dharmaha. Anaga yeviti. Katti uncheyatvantidi. Unikini chekurcheyatvantidi.
1: Dharma means that which binds you, that is responsible for existence.
0: Sakramamaina nadatanu pempondimpajeseyatvantidi.
1: Is the one that helps you to lead in the proper way.
0: కర్తవ్యాన్ని నిర్వర్తింపజేసేటువంటిది.
1: హెల్ప్స్ యూ టు డిశ్చార్జ్ డ్యూటీ.
0: మనిషికి మధ్య, సమాజమునకు మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చేటువంటిది ధర్మము.
1: ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ టు
0: మానవత్వము ధరించినటువంటి ధర్మము.
1: ఇట్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఈ మానవత్వమే కోల్పోయిన జాతియే నశిస్తుంది.
1: వెన్ దేర్ నో హ్యూమన్ క్వాలిటీ ద హ్యూమన్ రేస్ విల్ ఎక్స్టింక్ట్.
0: ధర్మమే నశించిన జీవితమే నాశనమవుతుంది.
1: When dharma is gone, the whole life is ruined.
0: ధర్మము లేని రాజ్యము రాక్షస రాజ్యం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The kingdom without dharma is the one of demon.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తూ వస్తుంటాడు.
1: So if you protect dharma, you'll be protected in turn by
0: కనుక ఈనాటి విద్యార్థులకు ధర్మరక్షణ సత్యపాలన రెండు కూడా అత్యవసరము.
1: So for modern students, just hold on to the truth and righteousness are most important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సత్యం వద ధర్మం చెర.
1: Basing on this, the Veda said, speak truth and follow righteousness.
0: ఇది భారతదేశముకు ప్రాచీన సాంప్రదాయం అందించినటువంటి మహాసంపత్తు.
1: It is the wealth that is passed on by the ancient culture.
0: భారతీయుల నిజమైనటువంటి సంపత్తు సత్య ధర్మమే.
1: The true wealth of Bharatiyas are these two, the truth and righteousness.
0: Kanuka mullokamlo kudanu veligimpa chesetundi dharmamu.
1: Therefore that illumines all the three worlds is this dharma.
0: Inka naligavadi suputra kuladeepaha. Kuladeepakudu anaga kulamunu veliginchetundi vaadu.
1: The fourth one, the one who illumines, sets light to the community.
0: Kulamulo okandu gunavantudundina కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ వర్చువస్ వన్, హి విల్ నాట్ ఓన్లీ గెట్ గుడ్ నేమ్, హి విల్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద కమ్యూనిటీ.
0: వనములోన మనయజం ఉన్నట్టు దట్టమైనటువంటి అడవియందు ఒక మల్లె తీగ ఉంటే ఆ మల్లె పూలు వసన అడవంతా కూడాను వ్యాప్తిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ దేర్ ఇస్ జాస్మిన్ ఫ్లవర్, యు విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆల్ అరౌండ్.
0: ఒక్కొక్క కులమునందు ఒక్కొక్క గృహమునందు ఒక్కొక్క గుణవంతుడైనటువంటి పుత్రుడు ఉంటే సుపుత్ర కులదీపః. కులదీపకుడు అనగా కులమును వెలిగించేటువంటి వాడు.
1: ద ఫోర్త్ వన్, ద వన్ హూ ఇల్యూమిన్స్ సెట్స్ లైట్ టు ద కమ్యూనిటీ.

0: లేచెల్లుతుంది.
1: If there is one good person, good son in every community, in every family, the whole world will be
0: fine. ప్రయోజనం లేదు. ఒక్క గుణవంతుడైన పుత్రుడు ఉంటే చాలు.
1: దేర్ ఇస్ నో వాల్యూ ఇఫ్ దే ఆల్ డోంట్ హ్యావ్ ఎనీ వర్చ్యూస్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ వర్చ్యూస్ వన్.
0: కనుకనే భారతం కూడా చెప్పింది.
1: భారతం ఆల్సో సెడ్ సేమ్ థింగ్.
0: కులములో అనేక మంది గుణవంతులు లేకపోతుంటారు.
1: The community, sometimes the dearth of virtuous people.
0: Dhritarashtraku kavalsinta mandi putrulu untunnaru.
1: Dhritarashtra has many sons.
0: Kani aa putrulu valla rajyamuniki em sukham kaligindi.
1: But the country didn't enjoy in any way with them.
0: Kulamuniki em sukham labhinchindi.
1: The community has no
0: rajyamuniki em sukhashantulu labhinchinayi.
1: The kingdom had no peace and security.
0: Ledu.
1: No.
0: Putrulu leni sukunakun pempondane durgatulu. Sukudu putrulu leru.
1: Shuka has no sons.
0: Kani atiniki ee durgati pattindi.
1: But what kind of situation the fate
0: inta mandi putrulu undi kuda nu Dhritarashtraniki ee durgati vachindi.
1: What is the situation, the fate of Dhritarashtra with many sons?
0: Kanuka putrulu puttinanta matramu aanandinchatamu idi verritanamu.
1: It's all foolishness to enjoy and to celebrate.
0: Utrahamu tandriki putrulu janminchagane puttadu.
1: The father will not be happy by merely coming to know the birth of the son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజంలో ఈ పుత్రుడు ఇటువంటి మంచివాడు అనేటువంటి ఒక పేరు సంపాదించినప్పుడే నిజంగా తల్లిదండ్రులకు ఆనందం.
1: The mother and father will be very happy on coming to know the greatness of their son recognized by the society.
0: అదే విధంగానే ఈనాటి విద్యార్థులు యందు సుపుత్రులు కావాలి.
1: Today among students we need good sons.
0: సుపుత్రులు అనగా ఏమిటి?
1: Who is a good son?
0: Manchi putrudu ani.
1: Is a good son.
0: Manchi putrudu anaga emiti? Manchi alankaraga mukku mogamu ivanta chakkaga unnatunti vaadu kaadu suputrudu.
1: Good son doesn't mean who has got all extra nice.
0: Gunavantudu ainatunti vaadu suputrudu.
1: The one with virtues is good son.
0: Gunamu leinatunti putrudu enta anda chandamuluga undinappatikini atani vikarude.
1: If he has no virtues, however handsome he is ugly.
0: Navagudu ani మన భాగవతమునందు చక్రవర్తి ఉండేటువంటి వాడు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎన్ ఎంపరర్ బై నేమ్ నభకుడు.
0: ఇతని కుమారుడు నాభకుడు.
1: హిస్ సన్ ఇస్ నాభుడు.
0: ఇతను గొప్ప విద్యావంతుడు.
1: ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: నిరంతరం కూడా విద్యాభ్యాసం చేసేటువంటి దాంట్లో తన కాలమును సార్థకం గావించుకుంటూ వచ్చాడు.
1: హి స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ రీడింగ్.
0: అధిక విద్యను నేర్చాలని చెప్పనని గురుకులములో ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇంటూ గురుకుల టు లర్న్ మోర్ అండ్ మోర్.
0: గొప్ప విద్యార్థి.
1: ఇస్ ఎన్ ఐడియల్ గుడ్ స్టూడెంట్.
0: తన కాలమును కర్మమును కాయమును కూడాను విద్యాభ్యాసమునందే అంకితం గావించుతూ వచ్చాడు.
1: హి డెడికేటెడ్ ద టైమ్ అండ్ యాక్షన్ హిస్ బాడీ టు లర్న్.
0: ఇల్లును తల్లిదండ్రులను కూడాను మర్చాడు.
1: హి హస్ ఫర్గాటన్ ఈవెన్ హిస్ పేరెంట్స్.
0: ఈ విద్యయే మానవునికి భూషణము అని భావించుకున్నాడు.
1: He considered that this knowledge is a decoration jewel to the life.
0: ఈ విద్య యొక్క ప్రభావమును చక్కగా గుర్తించాడు.
1: He understood the effects of education.
0: జీవితమంతా కూడా విద్యాభ్యాసంలోనే గడపాలని సంకల్పించుకున్నాడు.
1: He determined to spend all his lifetime in learning.
0: గురుకులమునందు కాలం గడుపుతూ వచ్చాడు అధికంగా.
1: He was spending time there in Gurukula.
0: నభకుడు అనేటువంటి తండ్రి వృద్ధుడు కావటం చేత తన యొక్క ఆస్తిని అందరికీ పంచిపెట్టాలని సంకల్పించుకున్నాడు.
1: ద ఫాదర్ నభకుడు, బికాస్ ఇస్ ఓల్డ్ ఏజ్, హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ హిస్ వెల్త్.
0: ఉన్న కొడుకులకు పంచాడు, నాభకుడిని మర్చిపోయాడు. అనగా విమర్శించాడు, అనగా అతను విద్యలో ఉంటున్నాడు, ఈ రాజ్యంతో అతనికి సంబంధం లేదు, ఇతని ప్రత్యేకమైన జీవితం గడపలేడని అతన్ని విస్మరించాడు.
1: He distributed all the wealth to the sons present with him and he has forgotten Nabhudu.
0: Vidya paripurnudaina tarvata,
1: after completing education,
0: intiki vachadu.
1: He returned home.
0: Tana sodarulu rajyam lelutunnatundi chuchadu.
1: He saw his brothers ruling the kingdom.
0: Sodarulara, naa aasti ekkada?
1: He asked, brothers, where is my share of property?
0: Ee okka sodarulu chepparu.
1: Brothers replied,
0: తండ్రి గారు నీకు ఆస్తిని పంచిపెట్టలేదు.
1: ఫాదర్ హ్యాస్ నాట్ గివెన్ యువర్ షేర్.
0: అయితే మేమందరూ కూడా ఇంకా తండ్రిని పంచుకోలేదు.
1: యట్ వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ ఫాదర్ ఎసెట్.
0: కనుక నీవు

0: పంచుకోమన్నాడు.
1: సో బెటర్ యు టేక్ ఫాదర్.
0: విద్యను అభ్యసించినటువంటి విద్యార్థి కనుక తండ్రి యొక్క గౌరవాన్ని పురస్కరించుకుని నాకు తండ్రియే చాలన్నాడు.
1: As he knows the essence of education, to uphold the respect of education, he said,
0: "Pavitramen
1: Bharatiya
0: Sanskriti yandu Matrudevo Bhava Pitrudevo Bhava." తండ్రికి మించినటువంటిది తల్లికి మించినటువంటిది మరొకటి లేదు.
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దేర్ ఇస్ నన్ ఎల్స్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
0: శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తమై తన యొక్క జీవితం అంతా కూడాను అంకితం చేశాడు.
1: శ్రీరామ డెడికేటెడ్ ఆల్ హిస్ లైఫ్ టు అప్హోల్డ్ అండ్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక తండ్రియే నా యొక్క నిజమైనటువంటి ఆస్తి,
1: ఫాదర్ ఇస్ మై ట్రూ వెల్త్
0: అని తండ్రి దగ్గరికి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ అప్రోచ్ హిస్ ఫాదర్,
0: నాన్న సోదరుడు చెప్పినట్టుగా నీవే నా ఆస్తి అన్నాడు.
1: సెడ్ ఫాదర్ యాజ్ బ్రదర్స్ సెడ్ యు ఆర్ మై వెల్త్.
0: అప్పుడు చెప్పాడు తండ్రి.
1: దెన్ ఫాదర్ సెడ్
0: నాయన నాకు ఏ ఆస్తి లేదు.
1: ద ఫాదర్ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ.
0: నీకు ఆస్తి లభించేటువంటి ఒక మార్గమును బోధిస్తాను.
1: ఐ విల్ టీచ్ యు టు ఎర్న్ వెల్త్.
0: సగరులు యజ్ఞము గావిస్తున్నారు.
1: సగర వాస్ కండక్టింగ్ యజ్ఞ.
0: మరొక చోటు అంగీరసుడు గొప్ప యాగము చేస్తున్నాడు.
1: అట్ అనదర్ స్పాట్ అంగీరస వాస్ కండక్టింగ్ యాగ.
0: ఈ అంగీరసుడు చేసేటువంటి యజ్ఞము ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయటం లేదు.
1: నో వన్ కెన్ అండర్టేక్ సచ్ యజ్ఞ అండర్టేకింగ్ బై అంగీరస.
0: అట్టి యజ్ఞములో యజ్ఞము పరిపూర్ణ కావాలన్నా రెండు విధములైనటువంటి యొక్క యుక్తులు ఉంటున్నాయి.
1: టు కంప్లీట్ యజ్ఞ టూ థింగ్స్ ఆర్ నెసెసరీ.
0: ఆనాడు ఋత్విక్కులకు ఈ యజ్ఞం యొక్క పరిపూర్ణత వారికి తెలుసుకోలేకపోతున్నారు.
1: ద పండిట్స్ దెన్ డిడ్ నో హౌ ద ఫుల్ఫిల్మెంట్
0: ఎంత కాలం నుండియో యజ్ఞము సల్పుతున్నారు.
1: దే హావ్ బీన్ పర్ఫార్మింగ్ యజ్ఞ
0: కానీ అది పరిపూర్ణం కాలేదు.
1: బట్ ఇట్ హాస్ నాట్ కమ్ టు ఎన్ ఎండ్.
0: కనుక యజ్ఞము పరిపూర్ణమయ్యే నిమిత్తమై రెండు మంత్రములు ఉంటున్నవి.
1: టు బ్రింగ్ దట్ యజ్ఞ టు ఎ క్లోజ్ టు మంత్రస్
0: నీకు నిజమైనటువంటి ఆస్తి.
1: హి సెడ్ యువర్ ట్రూ వెల్త్ లైస్ ఇన్ దీస్ టు
0: మంత్రములు. ఆ మంత్రములు నీకు బోధిస్తాను. నీవు యజ్ఞమునకు వెళ్లి ఆ యజ్ఞము లోపల ఈ మంత్రమును ఉచ్చరించి ఆ యజ్ఞమును పరిపూర్ణం గావించమని చెప్పాడు.
1: ఐ టీచ్ యూ దీస్ టూ మంత్రాస్, గో ఓవర్ దేర్ అండ్ బ్రింగ్ దట్ యజ్ఞ టు ఎ క్లోజ్.
0: వెళ్ళాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం.
1: హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: ఆ యజ్ఞములో ప్రవేశించి
1: హీ వెంట్ దేర్.
0: అంగీరసుని ఆశ్రయించాడు.
1: హీ అప్రోచ్డ్ అంగీరస.
0: నీ యజ్ఞము అతి శీఘ్రకాలంలోనే పరిపూర్ణం గావించేటువంటి మంత్రములు నేను ఉచ్చరించగలనున్నాడు.
1: I have got the mantras with me that bring the yajna to satisfactory completion.
0: ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క మంత్రములు ఉచ్చరించిన తక్షణమే యజ్ఞం సమాప్తయింది.
1: The moment he chanted these two mantras, the yajna came to a close.
0: అందువల్ల ఈ యొక్క పిల్లవాడిని మెచ్చుకొని అంగీరసుడు, నాయన మా యజ్ఞ సమాప్తి అయిపోయింది, మేము ఇంకా వైకుంఠమునికి వెళుతున్నాము, స్వర్గమునికి వెళుతున్నాము, ఈ సమస్త ఆస్తులు కూడా నీవే అనుభవించమన్నాడు.
1: అంగీరస ఇస్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ దిస్ నాబుడు అండ్ సెడ్ దిస్ యజ్ఞ కేమ్ టు ఏ క్లోజ్, వి ఆర్ రిటర్నింగ్ టు హెవెన్ నౌ.
0: వాళ్ళు స్వర్గమునకు వెళ్లారు.
1: దే వెంట్ దేర్.
0: ఈ కుమారుడు ఆస్తినంతా ప్రోగు చేసుకుంటూ ఉన్నాడు.
1: అండ్ దిస్ సన్ హియర్ ఈజ్ జస్ట్ కలెక్టింగ్ ఆల్ ద వెల్త్ దేర్.
0: ఈ మభాగుడు చేస్తున్నటువంటి ఒక క్రియను చూచి,
1: వాచింగ్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ నాబుడు,
0: వస్తున్నాడు ఏదో ఒక నల్లటి స్వరూపకం లోపల దగ్గరకు సమీపిస్తున్నాడు.
1: ఎ డార్క్ ఫామ్ ఈస్ కమింగ్ వెరీ క్లోజ్.
0: మీరెవరు అన్నాడు.
1: ఆస్క్ హూ ఆర్ యూ.
0: ఈ యొక్క యజ్ఞ ఆస్తి అంతను నాకే అధికారం అన్నాడు అతను.
1: ద డార్క్ ఫామ్ సెడ్ ద హోల్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ యజ్ఞ బిలాంగ్స్.
0: నీ పేరేమి?
1: What's your name?
0: నా పేరు రుద్రుడు అన్నాడు.
1: He said, my name is రుద్రుడు.
0: యజ్ఞములో మిగిలినటువంటి ఆస్తి అంతా కూడా రుద్రునికి అర్పితం గావించాలని భగవత్ యొక్క ఆజ్ఞ.
1: It's God's command that whatever that is left over during yajna must be passed on.
0: నాకు చెందినటువంటిది అని రుద్రుడు, ఇది నాకు చెందినటువంటిది అని రాజకుమారుడు.
1: రుద్రుడు ఇస్ క్లెయిమింగ్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ద ప్రిన్స్ క్లెయిమింగ్ ఆన్ ద అదర్.
0: ఈ నభాకుడు చెప్పాడు, ఇరువురికి మనకు ఏమాత్రము భేదం లేదు, నీకు హక్కు నీకుంది, నా హక్కు నాకుంది, అయితే మూడవ వారిని ఆశ్రయించి వారు చెప్పినట్టు దీన్ని నిర్ణయం చేసుకుందామని నిర్ణయం చేసుకున్నారు.
1: As Rudrudu and Nabudu have got equal claims, the Nabudu finally said, let us approach the third person for mediation.
0: Nabakudu daggariki vellaadu.
1: He went to Nabakudu.
0: Ee iddaru kudanu.
1: Both of them went.
0: Anaga Nabakudu tandri.
1: The father of Nabhakudu.
0: అతను విచారించాడు. అతను కూడా గొప్ప విద్యావంతుడు.
1: He's also highly educated.
0: సర్వ శాస్త్రములు కూడా తెలిసినటువంటి వాడు.
1: He knows all sacred texts.
0: యోచించి, నాయన, ఇది రుద్రునికి చెందవలసినటువంటి ఆస్తి అన్నాడు.
1: He thought over well and decided that it belongs to Rudrudu only.
0: నాభకుడు వచ్చి రుద్రుని యొక్క కాళ్ళపైన పడి తెలియక చేసినటువంటి అపరాధమును క్షమించమని, ఇదిగో ఇదంతా నీకు చెందినటువంటిదే అని అందించాడు.
1: Nabhakudu fell at the feet of Rudrudu and said, "This is the mistake I have done without knowledge of it."
0: Vidyatyoka nyayam, nyayamunu, vidyatyoka satpravatannu, vidyatyoka pitruvaki pariparannu, vidyatyoka sadgunamulanu mechukoni Rudrudu nayana. Ilanti vidyarthi jagattulo undinappudu lokamanta velugutundi.
1: Rudrudu said, "If there is a student of this kind who is of justice, who has got good conduct, who will keep up to the word of the command of the father with all the virtues, the whole world will shine."
0: ఆస్తి అంతా నీకు అందిస్తున్నాను.
1: I'll give you the whole lot of wealth.
0: నీ సద్గుణములకు నేను మెచ్చుకున్నాను.
1: I appreciate your
0: నీ సదాచారములకు నేను చాలా ఆనందించాను.
1: I'm very happy with your conduct.
0: నీ సత్ప్రవర్తనకు నేను సంతోషించాను.
1: I'm happy with your behavior.
0: ఇంత కాలమైనప్పటికీ ఇలాంటి ఒక్క విద్యార్థినా నాకు చిక్కలేదు.
1: I could not see meet anyone of your type so long.
0: కనుక నీవు పరిపూర్ణుడిగా జీవించి పరిపూర్ణ పాలన కలిపి అనేక విధమైనటువంటి కీర్తిని ఆర్జించమని చెప్పని అతనికి ఒక విధమైనటువంటి ఆత్మబుద్ధి యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: He blessed him with a long life such that he would rule the entire kingdom for a long span of time, and to earn reputation he taught him, he gave him the teaching of this Atma.
0: ఈ ఆత్మ విద్యను బోధించిన తర్వాత తాను ఆనందంతో నిండినాడు.
1: The moment he received atmic knowledge, he
0: Nabhakudu aastini iskoni vachadu.
1: This Nabhakudu came with his wealth.
0: Rajyam nelutunnadu. Atani daggara unnanta siri sampadala marokari daggara ledu.
1: All the wealth he has on hand, no one has.
0: Ichchakula vamsamulopala ee vidhamainatundi Nabhakuni yokka santati mari evvarikini andaledu.
1: This sort of wealth is not possessed by anybody in the clan of Ikshvaku.
0: Ataniki oka kumarudu కలిగాడు.
1: He has a son.
0: అతని అంబరీషుడు.
1: He is అంబరీష.
0: ఈ అంబరీషుని చరిత్ర భాగవతమునందు మహా పవిత్రమైనటువంటి చరిత్ర.
1: The story of Ambarisha in Bhagavata is very sacred.
0: ఈ అంబరీషుడు కూడాను గొప్ప విద్యావంతుడు.
1: అంబరీషుడు is highly educated.
0: కానీ అతని రాజ్యము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు అందిస్తూ వచ్చాడు.
1: He was showering.
0: ప్రజారంజితమైనటువంటి యొక్క పరిపాలన సలుపుతూ వచ్చాడు.
1: He was showering happiness to all the people in his kingdom.
0: ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ వచ్చాడు.
1: He was taking care of his people.
0: ప్రజలే నా హృదయమని భావిస్తూ వచ్చాడు.
1: He considered the people as his heart.
0: ప్రజలేనటువంటి రాజ్యం నిరుపయోగమైనటువంటి రాజ్యమని భావించాడు.
1: He knew pretty well that the kingdom without people is useless.
0: ప్రజలే నా యొక్క దేహమునందు అంగములు అన్నాడు.
1: He considered the people as very limbs.
0: ఆ దేహమునందు యొక్క గుండెనే నా యొక్క ప్రభువు అన్నాడు.
1: He considered himself as the heart.
0: దేహమునకు గుండెకు ఎట్టి సంబంధమో ప్రజలకు రాజుకు అట్టి సంబంధం అని నిరూపించాడు.
1: Just as the relationship exists between the heart and the body, that is the same relationship the king and the
0: గుండె లేకపోతే దేహం ఉండదు.
1: Without heart, body
0: cannot see. Without the body, you cannot see
1: the heart. Without the body, you cannot see the heart.
0: ఈ రెండు కూడాను అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము అన్నాడు.
1: Both are interrelated and interdependent.
0: ఇలాంటి సత్యమును గుర్తించడమే కాకుండా,
1: not only recognizing this truth,
0: లోకములో ఈ విషయములన్నీ కూడాను, పదార్థములన్నీ కూడాను మానవుని యొక్క విజ్ఞానమును నాశనం చేస్తున్నాయి.
1: All these matters, all these points have been completely spoiled because of the modern knowledge.
0: పదార్థముల యొక్క సంయోగమి మానవుని యొక్క జ్ఞానమును పూర్తిగా నశింపజేస్తుండాలి.
1: It is only combination of the material that is responsible for the total void of the knowledge.
0: ఇవన్నీ సత్యమైనటివి కాదు, నిత్యములు కాదు.
1: These are not true and permanent.
0: ఇవన్నీ స్వప్న దృశ్యములు.
1: They are all scenes of a dream.
0: మనం అనుభవించేటువంటి ప్రతి అనుభూతి కూడాను స్వప్న దృశ్యమే.
1: Every experience is a dream.
0: ఏది కూడాను శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: అనిత్యం అసుఖం లోకం.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఇట్స్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నారు.
1: నథింగ్ ఎగ్జిస్ట్ నో ఫాదర్ నో మదర్ నో రిలేషన్ నో ఫ్యామిలీ నో వెల్త్
0: కూడా దేహమునకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యములే
1: దట్స్ ఆల్ బాడీ రిలేషన్షిప్
0: ఇవన్నీ కూడా అనురాగముతో కూడినటువంటివే కానీ ప్రేమతో కూడినటువంటివి కాదు
1: దట్ ఇస్ ఆల్ ది అసోసియేషన్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ నాట్ ఆఫ్ లవ్
0: ఈ అటాచ్మెంట్ అనేటువంటి బంధనే కానీ ఇది ఒక విధమైనటువంటి ఒక విముక్తికి మార్గం కాదు
1: అటాచ్మెంట్ ఇస్ బాండేజ్ అండ్ నాట్ లిబరేషన్
0: కనుక ఇవన్నీ కూడా తెలిసి తెలిసి కోరుకొని మనం బంధంలో మునుగుతున్నాము
1: నోయింగ్ ఫుల్లీ వెల్ వీఆర్ ఇన్ బాండేజ్
0: ఈ బాధ అక్కర్లేదు
1: లెట్స్ నాట్ బి మిజరబుల్
0: నాకు కావలసినటువంటిది దైవ సన్నిధియే నా పెన్నిధి నా యొక్క పెన్నిధి
1: వాట్ ఐ నీడ్ ఈస్ దట్ ద వెల్త్ ఆఫ్ ప్రాక్సిమిటీ టువర్డ్స్ గాడ్
0: దానిని పొందేటువంటి మార్గాన్ని నేను వెతకాలి
1: ఐ షుడ్ సర్చ్ ద పాత్
0: అని అనేక విధములుగా యోచిస్తూ వచ్చాడు
1: హి వాస్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్
0: తర్వాత వశిష్ఠుల వారు
1: లేటర్ వశిష్ట
0: గౌతముడు వచ్చి ఇతనికి అనేక విధములుగా బోధించి నాయన నీవు అశ్వమేధ యాగం చేయి అన్నాడు
1: లేటర్ వశిష్ట అండ్ గౌతమ కేమ్ అండ్ సెడ్ బెటర్ యు పర్ఫార్మ్ అశ్వమేధ యాగ
0: ఈ అశ్వమేధ యాగంలో పాల్గొన్నాడు అంబరీషుడు
1: అంబరీష పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అశ్వమేధ యాగం
0: అంబరీషుడు చేసినటువంటి అశ్వమేధ యాగం ఏ యుగంలో కూడా ఎవరు చేయలేదు
1: ది అశ్వమేధ యాగ పర్ఫార్మ్ బై అంబరీష ఈజ్ నాట్ డన్ బై ఎనీబడీ ఇన్ ఎనీ
0: ఆశ్చర్యకరమైనటువంటి యొక్క యజ్ఞం ప్రారంభించాడు
1: హి డిడ్ ఇట్ ఇన్ ఎ మోస్ట్ సర్ప్రైజింగ్ వే
0: అందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు
1: ఆల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్
0: కానీ వినుగనేటువంటి దాన ధర్మం అంతా చేస్తూ వచ్చాడు
1: హి జస్ట్ ఆఫర్డ్ మెనీ ఆర్టికల్స్ ఇన్ చారిటీ నాట్ హర్డ్ బిఫోర్
0: భూదానము గోదానము సువర్ణ దానము అన్ని దానములు కూడా గావిస్తూ వచ్చాడు
1: హి డిస్ట్రిబ్యూట్ ఆల్ ద వెల్త్ ఇన్ ద కౌస్ ఇన్ చారిటీ
0: ఈ యొక్క యజ్ఞంలో ఏకాగ్ర చిత్తుడై కూర్చున్నాడు
1: He sat in constant, full
0: concentration. తన రాజ్యమును కాని తన దేహమును కాని ఏమాత్రం కూడా జ్ఞప్తి ఎందుకొనక తాను యజ్ఞం గావిస్తున్నాడు
1: వైల్ పర్ఫార్మింగ్ యజ్ఞ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ది కింగ్డమ్
0: నారాయణుడి పైన మాత్రమే చిత్తము తప్ప అన్ని దీనిపైన చిత్తం ప్రసరించలేదు
1: హీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫుల్ ఆన్ నారాయణ నన్ ఎల్స్
0: ఆ విధమైనటువంటి యజ్ఞము సమాప్తి అయ్యే సమయం లోపల
1: వెన్ దట్ యజ్ఞ ఇస్ టు బి కంప్లీట్
0: పూర్ణాహుతి జరిగింది
1: It was the end of Purnahuti.
0: Narayanudu itani yagnamunku mechi sudarshanamu anetuvanti chakranni andinchadu.
1: Narayana in appreciating this yagna he presented
0: sudarshanam anaga
1: yemi. What is sudarshana?
0: Edo mana lokareetiga prakrutamainatuvanti oka arthamulu pujinchu puraskarinchukoni chakram anaga edo oka pratyekamaina shakti tho kundinatuvanti chakram ani bhavistunnam.
1: From the worldly view point we consider it as a wheel.
0: సుదర్శనం మంచి చూపు ప్రసాదించాడు
1: సుదర్శన మీనింగ్ గుడ్ లుక్స్
0: ఇది భగవంతుని యొక్క వరప్రసాదము
1: ఇట్స్ గాడ్స్ గిఫ్ట్
0: ఇది ఒక చక్రంగా తయారైపోయింది
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ వీల్
0: ఆ చక్రమును రాజ్యమునందు ఉంచుకొని సర్వమును కూడాను ఆనందంగా అనుభవిస్తున్నాడు
1: హోల్డింగ్ ది సుదర్శన హి వాస్ ఎంజాయింగ్
0: తన జీవితంలో ఏ విధమైనటువంటి యొక్క కష్టము అనేటువంటి యొక్క బాధలే తాను అనుభవించలేదు
1: He never faced any troubles or
0: చింతించలేదు
1: He never thought of it.
0: విచారించలేదు
1: He never bothered.
0: విచారము లేదు
1: He had no worries.
0: చింత లేదు
1: He had no problem.
0: ఎట్టి దుఃఖము లేదు ఎట్టి ఆశ లేదు
1: He had no sadness nor misery nor trouble nor
0: desire. పరిపూర్ణ హృదయముతో పరమాత్మను చింత చేస్తున్నాడు
1: He thought of God wholeheartedly.
0: ఈ విధంగా చేస్తూ ఉండగా తిరిగి వశిష్ఠుల వారు బోధించినట్టుగా మరొక యజ్ఞం కూడాను ప్రారంభించాడు
1: As things went on, he started another yaga, as dictated by Vasishtha.
0: ఏమిటి ఈ యాగము?
1: What is that?
0: ద్వాదశి వ్రతము అని పెట్టాడు.
1: It is called ద్వాదశి వ్రతము.
0: ఈ ద్వాదశి వ్రతం ఒక్క సంవత్సరం చేశాడు.
1: He performed this ద్వాదశి వ్రతం for one full year.
0: సమాప్తికి ముందు దినము ఆనాడు పూర్తి ఉపాసంగా ఉంటుండాలి.
1: One day prior to the completion of
0: ద్వాదశి గడియలు దాటక పూర్వమే భుజించాలి.
1: Prior to the completion of Dwadashi Yaga,
0: తాను భుజించిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్నదానం సల్పాలి
1: ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్ హీ షుడ్ దెన్ ఫీడ్
0: ఈ వ్రతమునందు ఉండినటువంటి నిబంధన ఇది
1: దిస్ ఈస్ ది స్టిప్యులేషన్ ఇన్ దిస్ వ్రత
0: ఆ సమయానికి దుర్వాసుడు ప్రవేశించాడు
1: ఎట్ దట్ టైమ్ దుర్వాస కేమ్
0: ఈ యొక్క వ్రతమును చూచి దుర్వాసుడు చాలా ఆనందించాడు
1: దుర్వాస వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వ్రత
0: ఆనందించి ఓ అంబరీష ఇలాంటి వ్రతమును జగత్తులో ఎవరునూ సలపలేరు
1: దుర్వాస is in all praise of Ambarish and said, no one ever performed such
0: a నీవు గొప్ప కీర్తిని అనుభవించావు, కీర్తిని ఆర్జించావు.
1: You earned reputation and name.
0: నీ యొక్క రాజ్యమంతా కూడా నువ్వు నిత్య కళ్యాణ పచ్చనితో ఉంటుందో, కలకలలాడుతుండాలి, కిలకిల నవ్వుతుండాలి.
1: యువర్ కింగ్డమ్ ఇస్ ఇన్ ఆల్ స్మైల్స్ ఫుల్ ఆఫ్ పెన్షన్ ప్రాస్పెరిటీ
0: అని ఏదో సంభాషణ జరుపుతుండగా అంబరీషుడు కోరాడు, దుర్వాసుని స్వామి, ఈనాడు నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్నారు.
1: While he was conversing so, Ambarisha requested Durvasa to stay on and receive their
0: Ambarisha
1: hospitality.
0: Ambarisha, anandamga swikaristanu. Aithe kontha kaalam teesku, nenu nadiki velli snanam chesi vastanu annadu.
1: He said, certainly I will receive all the courtesies, but let me go have my bath and return, he said.
0: Nadiki velladu, enta sepu chuchina raledu.
1: He went to the river but has not returned.
0: Kaani dwadasi gadiyalu daati potundadi.
1: But the moments of Dwadashi are
0: ఏం చేసేది అని చెప్పి అంబరీషునికి చాలా దిక్కుతోచలేదు.
1: Ambarisha didn't know what to do.
0: పూర్వం ఎంత ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండినో, ఇప్పుడు అంత అశాంతి తనలో చెలరేగుతూ వస్తుండాలి.
1: Though he was completely peaceful before, now he is restless.
0: అతిథి అభ్యాగతులను ఆదరించటము తన కర్తవ్యం.
1: It is duty to honor guests.
0: ఇట్టి అతిథిని ఆహ్వానం చేసి కూడాను అతని విస్మరించి నేను భుజించటమా, లేక అతని కోసమే నేను కాచుకోవటమా?
1: Am I to partake my food forgetting the guest? Not shall I wait.
0: Sankhya munigadu Ambarishudu.
1: He is full in confusion.
0: Appudu Vasishtula varu chepparu.
1: Then Vasishtha said,
0: Maharaja,
1: O king,
0: dwadasi gadiyalu daataka munipe tulasi dalamu needu tragu anta chalu, tarvata ee durvasu nimittame neevu kaachukoni neevu bhujinchavachunu annaru.
1: Before the Dwadashi moments come to a close, better you sip some
0: Indulo
1: water, then later you can have food. There's no mistake here.
0: Kanuka Maharishulu cheppinatundi aagnanu sirasavahinchi tulasi jalamunu neeru vesukoni neeru tragadu.
1: He obeyed the command of the sages and he sipped some water, keeping tulsi leaves there. After some moments, Durvasa came.
0: Chuchadu taanu jariginatundi, taanu chesinatundi yokka aparadhamu.
1: He saw what all that had happened and the mistake committed.
0: Ambarisha, you madandudavu.
1: Ambarisha, you are one of
0: average. Aasti pasunu chusukoni neevu garvichipothunnavu.
1: You are egoistic because of
0: wealth. Neevu garvandudavu.
1: You are full of ego.
0: Ani aneka rakamainatundi kathinamainatundi matalanu thanu upayogapettu vachadu.
1: He used very harsh words.
0: Ambarishudu ye matramu chelinchaka chethulu gattukoni naa aparadham emiti?
1: Ambarisha was fearless.
0: నేను తెలిసి ఎట్టి అపరాధము నేను చేయలేదు.
1: I have not committed any mistake in full knowledge of him.
0: చేయలేదంటున్నావా? నన్ను ఆహ్వానం చేసి అతిథిగా నేను రాకపూర్వమే నీవు నీ యొక్క వ్రతం నీవు పూర్తి చేసుకున్నావు.
1: Do you say that you have not committed any mistake? You invited me. అతిథి
0: అభ్యాగతులను అవమానపరచడం కాదా?
1: Is it not a mistake?
0: నేను మహర్షిని.
1: I'm a sage.
0: సామాన్యమైన అతిథుడు కాదు.
1: I'm not ordinary guest.
0: ఇలాంటి మహర్షిని అవమానం చేయటము నీకు తగినటువంటిది కాదు.
1: It's not proper on your part to put a sage to shame.
0: వెంటుకు తీశాడు, దానిని అంతరించి అతనిపైన వేశాడు.
1: And then he gave him a curse.
0: అది ఒక రాక్షసిగా మారిపోయింది.
1: It transformed into a demon.
0: కత్తి తీసింది.
1: It took this sword.
0: అంబరీషుని హతమార్చడానికి ప్రయత్నించింది.
1: ఇట్స్ మేకింగ్ అటెంప్ట్ టు కిల్ అంబరీషా.
0: కత్తి ఎత్తిందో సుదర్శనం వచ్చింది.
1: ద మూమెంట్ ది ఈవిల్ స్పిరిట్ లిఫ్టెడ్ ద స్వోర్డ్ సుదర్శన
0: రాక్షసుని సంహరించి
1: ద డెమన్ వాస్ కిల్డ్.
0: ఈ దుర్వాసుని వెంట పడింది.
1: అండ్ ఇట్ వాస్ ఆఫ్టర్ దుర్వాస.
0: దుర్వాసుడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు.
1: దుర్వాస వాస్ రన్నింగ్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ యొక్క సుదర్శనము వదలలేదు.
1: వేర్ ఎవర్ హీ వెంట్ సుదర్శన
0: కొండ గుహలలోకి వెళ్ళాడు.
1: He went to the caves.
0: అక్కడికి వచ్చింది.
1: It also came there.
0: నదిలో మునిగాడు, అక్కడికి వచ్చింది.
1: Drowned in river.
0: Then ఎక్కడెక్కడో అడవులంతా తిరిగాడు, అక్కడికి వచ్చింది.
1: He went around the forest.
0: ఎక్కడికి వెళ్ళితే అక్కడంతా కూడాను ఈ యొక్క సుదర్శనం వెంటాడుతూ వచ్చింది.
1: Wherever he went, the Sudarshana followed.
0: ఈ బాధను భరించుకోలేక,
1: he couldn't bear the suffering.
0: దుర్వాసుడు,
1: దుర్వాస,
0: బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు.
1: Went to Brahma.
0: ఈ బ్రహ్మ చెప్పాడు,
1: Brahma said,
0: నేను అసహాయుడైన ఉన్నాను.
1: He said, I am
0: అశక్తుడనై ఉన్నాను.
1: ఐఎమ్ హెల్ప్లెస్.
0: నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించేటువంటి అధికారం నాకు లేదు.
1: ఐ కెనాట్ డిసోబే ద పవర్ ఆఫ్ నారాయణ.
0: అశక్తుడు దుర్వాస.
1: దుర్వాస,
0: నన్ను ఆశ్రయించి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అప్రోచింగ్ మీ.
0: అక్కడ నుంచి నిరాశతో తిరిగి మహేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు.
1: Depressed, disappointed, he approached Maheshwara.
0: మహేశ్వరుడు కూడా ఇదే పలికాడు.
1: మహేశ్వర,
0: నేను అశక్తుడను.
1: ఐఎమ్ హెల్ప్లెస్.
0: నారాయణ యొక్క శక్తిని నేను ధిక్కరించడానికి అధికారం లేదు.
1: I have no authority to condemn.
0: సహాయమును చేయలేను అన్నాడు.
1: I can't help you in any way.
0: తిరిగి నారాయణ దగ్గరికి వెళ్లి పాదములపైన పడ్డాడు.
1: Then he went to Narayana, fell at his feet.
0: నారాయణ కూడాను ఇదే మాట పలికాడు, నేను అశక్తుడను.
1: నారాయణ said the same thing, I am helpless.
0: నీకు ఎట్టి సహాయం కూడాను నేను చేయలేను.
1: I can't help you in any way. I can't help you in any way.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి భక్తులు నన్ను బంధించినారు.
1: I am bound by the total renunciant.
0: నేను భక్త పరాధీనుడను.
1: I have submitted to devotees.
0: అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు.
1: Ambarisha is a great devotee.
0: సర్వస్వమును త్యాగం చేసి నన్నే ఆశ్రయించినటువంటి వాడు.
1: He sacrificed everything and surrendered to me.
0: అలాంటి భక్తుడిని నేను ధిక్కరించటము వీలు కాదు.
1: It's not possible to deny such a
0: devotee. నా ఎట్టి శక్తి కూడాను లేదు.
1: I have no power whatsoever.
0: నా విష్ణు శక్తి కంటే కూడాను భక్తుని యొక్క ప్రేమ శక్తి మహాబలవంతమైనటువంటిది, చాలా బలమైనటువంటిది.
1: మోర్ దాన్ మై ఓన్ పవర్, ద పవర్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ మోర్.
0: ఆ భక్తుని యొక్క ప్రేమ శక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ మోర్ దాన్
0: ప్రేమ పాశమే నన్ను బంధించింది.
1: ఇట్స్ ఓన్ ద రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ మీ.
0: నేను ఏమాత్రం కూడా నీ కించిత్తైనా సహాయం చేయలేను అన్నాడు.
1: ఐ కెన్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే.
0: అయితే
1: హౌఎవర్
0: ఒక్క ఉపాయం మాత్రం నీకు చెప్తాను అన్నాడు.
1: హౌఎవర్ ఐ విల్ గివ్ యు ఎ ప్లాన్.
0: నీవు ఎవరిని హింసించడానికి ప్రయత్నిస్తువో వారి పాదములపైన పడు.
1: ద వన్ హూమ్ యూ వాంటెడ్ టు హర్ట్ ఫాల్ ఎట్ హిస్ ఫీట్.
0: నీవు కేవలం పోయి అంబరీషుని పాదాలపైన పడు.
1: యు ఫాల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అంబరీష.
0: అప్పుడు నీ యొక్క బాధ పరిహారం అవుతుంది అన్నాడు.
1: దెన్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ ట్రబుల్.
0: ఈ బాధను భరించుకొనలేక దుర్వాసుడు తిరిగి అంబరీషుని యొక్క సన్నిధికి వెళ్ళాడు.
1: As he could not bear this problem, he went close to Ambarisha.
0: Gopa Mahashi Durvasudu.
1: Durvasa is a great saint.
0: Mahasakti Sampannudu Durvasudu.
1: Durvasa Mahasa
0: Pasa. Sampannudu Durvasudu.
1: One of penance.
0: Anti Durvasudu kudanu Ambarishuni padala pene paddadu.
1: Such a mighty saint Durvasa fell at the feet of Ambarisha.
0: Ambarishudu chala aascharya paddadu.
1: Ambarisha was surprised.
0: Yemit Swami, meeru maharshulu, tapas sampannulu, neeku samanyamainatundi rajunu. ఇలాంటి వారిపైన మీరు ఈ విధమైనటువంటి బాధను వేయకూడదు.
1: మరీష సెడ్, ఓ సెయింట్ దుర్వాస, యువర్ గ్రేట్ సెయింట్, ద వన్ ఆఫ్ పెనెన్స్, వై డూ యూ ఫాల్ హియర్? యూ షుడ్ డూ దాట్. ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: నాకు తెలియక నిన్ను అనేక విధములుగా బాధ పెట్టాను.
1: ఐ మేడ్ యూ సఫర్ విదౌట్ ఎనీ నాలెడ్జ్.
0: నేను అహంకారం చేత నిన్ను కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను.
1: బికాస్ ఆఫ్ ఈగో ఐ యూస్ హార్ష్ వర్డ్స్.
0: భక్తుణ్ణి ఈ విధమైనటువంటి కఠినమైన మాటలే నావి బాధకు మూల కారణము.
1: బికాస్ ద హార్ష్ వర్డ్స్ ఐ యూజ్డ్ టు ఎ డివోటీ, ఐ యామ్ పుట్ టు సఫరింగ్ లైక్ దిస్.
0: నన్ను క్షమించమని ప్రార్థించాడు.
1: హి సెడ్ పార్డన్ మీ.
0: తక్షణమే అంబరీషుడు చేతులు జోడించుకుని నారాయణ,
1: అంబరీష విత్ ఫోల్డెడ్ హ్యాండ్ సెడ్ నారాయణ,
0: నీవు దయామయుడవు,
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్,
0: ప్రేమ స్వరూపుడవు,
1: వన్ ఆఫ్ లవ్.
0: నీవు కలుసుకుంటే ఏది కానటువంటిది లేదు.
1: దెన్ నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ యు.
0: సర్వశక్తి సంపన్నుడవు,
1: గాట్ ఆల్,
0: సర్వజ్ఞుడవు,
1: యు ఆర్ ఆల్
0: సర్వవ్యాపకుడవు,
1: యు ఆర్ ఆల్
0: పర్వేసివ్. అనేక విధములుగా నారాయణుని వర్ణించి
1: వెంట ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్.
0: ఈ దుర్వాసుని క్షమించమని ప్రార్థించాడు.
1: అండ్ హి ప్రేడ్ దట్ దుర్వాస టు బి పార్డన్.
0: ఆ ప్రార్థించిన మరుక్షణమే సుదర్శనము వెళ్ళింది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది ప్రేయర్ సుదర్శన వెంట.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటనగా,
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్,
0: పరమాత్ముడు కూడాను పరమ భక్తులకు దాసుడై ఉంటాడు.
1: ఇట్ మీన్స్ ఈవెన్ గాడ్ will be a servant to a devotee.
0: Kevalam bhaktuni daggara atana adhikari kaadu.
1: He is not in authority in front of a devotee.
0: Anduvalni ide ghattamu hanumantuni yokka charitra yandu kodanu untundali.
1: The same scene you will find in the story of Hanuman.
0: Ramulu daggariki vachinappudu deenudai nilchadu.
1: In front of Rama is very humble.
0: Ravanudu daggariki poyinappudu deerudai nilchadu.
1: In front of Ravana he is a warrior and courageous one.
0: Anaga నేను దీనుడను రాములకు మాత్రమే కాని మరొకరికి కాదు.
1: ఐఎమ్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ, నాట్ ఇన్ ఎనీవన్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు అనేక విధములైనటువంటి రీతి లోపల భక్తుణ్ణి రక్షిస్తూ తన యొక్క శక్తిని కూడా నువ్వు పెంపొందింపజేస్తూ వస్తుంటాడు.
1: గాడ్ విల్ బి ప్రొటెక్టింగ్ ది డివోటీస్ ఇన్ సెవెరల్ ది వేస్ అండ్ షోస్ హిస్ పాత్.
0: సద్గుణము, సదాచారము, సర్వసంగ పరిత్యాగము, సద్బుద్ధి, సద్విద్య ఇలాంటివన్నీ కూడాను కేవలం భక్తికి లక్షణాలను కూడా నిరూపించాడు.
1: హి ఆల్సో ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ డివోషన్ ఆర్ ద వర్చ్యూస్ అంబరీష్ ఇస్ ఎన్ ఎంపరర్.
0: చక్రవర్తి అయినప్పటికీ
1: దో హిస్ ఎన్ ఎంపరర్,
0: భక్తి ప్రపత్తుల్లో కూడా అతను చక్రవర్తి.
1: హీఈస్ ఆల్సో ఎన్ ఎంపరర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్.
0: అలాంటి అంబరీషుణ్ణి రక్షించే నిమిత్తమై బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కూడాను కేవలము శక్తిహీనుడైపోయారు.
1: When it comes to matter of protecting Ambarisha, Brahmashtu,
0: దైవమును ఏమి చేయలేడు.
1: God also can't do anything.
0: భక్తి యొక్క శక్తి అంత గొప్పదిగా ఉంటుంటాయి.
1: That is the mighty power of
0: దానిని ఎవరు కూడా నువ్వు వర్ణించలేరు.
1: No one can narrate.
0: అవమానసగోచరం.
1: It is beyond comprehension and vision.
0: కానీ ఆ భక్తి యొక్క తత్వాన్ని ఈ కలియుగం నందు ఎవరు సరిగా గుర్తించటం లేదు.
1: In this age of Kali, no one is understanding the nature of devotion.
0: కేవలం భక్తిగా ఏదో పూజలు చేయటం, భజన చేయటం, వ్రతములు చేయటం ఇంత మాత్రంతోనే పోతున్నాం. అది కాదు భక్తి.
1: They think devotion meant only worship and bhajan.
0: చిత్తములో భగవంతుని యొక్క రూపం హత్తుకొని పోవాలి.
1: God's form should be imprinted on your heart.
0: నీవు దేవుడు వేరు కాకూడదు.
1: You and God are not separate.
0: రెండింటి యొక్క ఏకత్వమే కావాలి.
1: There should be unity between the two.
0: అలాంటి నిజమైనటువంటి యొక్క విశ్వాసము ఈనాడు చాలా కరువైపోయినది.
1: Such faith is rare now.
0: ఆనాడు మహాభాగవతమునందు ఈ యొక్క చరిత్రలు ఎన్ని విధమైనటువంటి చరిత్రలో భగవంతుని యొక్క లీలాగుణగణ విశేషములను వర్ణిస్తూ వచ్చాయి.
1: భాగవత స్టార్టెడ్ నరేటింగ్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఇన్ వేరీడ్ వే.
0: అంబరీషుడు మహాభక్తుడు.
1: అంబరీష ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: అతనికి భగవత్ నారాయణ నామము తప్ప అన్య నామములు అతనికి లేదు.
1: హి డజంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ గాడ్స్ నేమ్.
0: తన కన్నును చూచేది నారాయణుణ్ణి.
1: What all he sees is Narayana.
0: తన కర్ణమును వినేది నారాయణ యొక్క నామస్మరణని.
1: What all that he listens
0: to తన పాదమును కలిగేది నారాయణ యొక్క సన్నిధికి.
1: He goes towards
0: తన హస్తమును చేసేదంతకును నారాయణ యొక్క పూజని.
1: With his hands he worships Narayana.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes is full of compassion.
0: పలుకులెప్పుడు ముద్దులొదుకుచుండు.
1: And he all smiles.
0: నగుమోము తనియందు అమృత భావమే.
1: All his smiles in the face.
0: ఎప్పుడు ముదముగుర్చు.
1: And the heart
0: ఆ అంబరీషుని యొక్క దివ్యమైనటువంటి యొక్క కాంతులు అన్ని విధములకు కూడాను అన్ని ఇంద్రియములు కూడాను ప్రకాశిస్తూ వికసిస్తూ ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ద డివైన్ బ్రిలియన్స్ ఆఫ్ అంబరీష ఈజ్ మేనిఫెస్టింగ్ అండ్ ఇట్ ఇస్ షోన్ ఆల్ ఎవ్రీవేర్.
0: అతను తండ్రి వలె అధిక విద్యావంతుడే.
1: లైక్ ఫాదర్ ఈస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఆ తండ్రికి మరొక తండ్రి వలె కూడాను అధిక విద్యావంతుడే.
1: ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ గ్రాండ్ ఫాదర్.
0: నభకుడు అంబరీషుడు ఈ ముగ్గురు కూడాను తాత తండ్రి కుమారులు.
1: నాభకుడు
0: అంబరీషుడు.
1: నాభకుడు అంబరీషుడు
0: తాత
1: గ్రాండ్ ఫాదర్.
0: నాభకుడు తండ్రి.
1: నాభకుడు ఫాదర్.
0: అతని జీవితం అంతా కూడా విద్యాభ్యాసమునందే గడుపుతూ వచ్చాడు.
1: స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ఇన్ లెర్నింగ్.
0: గురుకులమునందే జీవిస్తూ వచ్చాడు. మహా చక్రవర్తి అనగా విద్య అనగా ఆ విధమైనటువంటి విద్య సుఖమును ఎరుగదు.
1: ఎడ్యుకేషన్ నో
0: సుఖము నాశించిన విద్య రాదు.
1: ఇఫ్ యు వాంట్ కంఫర్ట్ యు కెనాట్
0: లెర్న్. విద్య అనగా ఏ విద్య?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: భౌతికమైనటువంటి విద్య కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సెక్యులర్.
0: ఆత్మ విద్య.
1: ఇట్ ఇస్ స్పిరిచువల్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఆధ్యాత్మిక విద్య.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఇట్స్ ఓన్లీ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ స్పిరిచువల్.
0: నిజమైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్యనే.
1: True education is spiritual
0: అది పెద్ద ఓషన్ వంటిది, సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ మైటీ ఓషన్.
0: ఈ లౌకిక విద్యలు అన్ని కూడా నువ్వు కేవలం చిల్లర కాలువల వంటివి, నదుల వంటివి.
1: వరల్డ్ ఎడ్యుకేషన్ ఆర్ సింప్లీ ది లేక్స్ ఇన్ ద
0: రివర్స్. ఇవన్నీ కూడా నువ్వు నదీనాం సాగరోగతిహి అందులో చేరిపోయేటువంటివి ఇవన్నీ.
1: రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కనుక ఆధ్యాత్మిక విద్య విద్య.
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్.
0: భౌతికమైన విద్యలతో పాటు
1: along with this world education
0: ఆధ్యాత్మిక విద్యను అభ్యసించటం చేతనే అంబరీషుడు దైవ కృపకు పాత్రుడైపోయి మహర్షి శాపమును కూడాను త్యజించి తాను ధన్యుడైపోతూ వచ్చాడు.
1: అంబరీష ఆల్సో హాస్ లెర్న్డ్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్. దేర్ఫోర్ హి కుడ్ బి రిలీవ్డ్ ఆఫ్ ద కర్స్ గివెన్ బై ద సెయింట్స్ ఆల్సో.
0: దుర్వాసుని యొక్క శాపం ఏమాత్రము పరిహారం కాదు.
1: ద కర్స్ గివెన్ బై దుర్వాస కెనాట్ బి టేకెన్ బ్యాక్.
0: కానీ అలాంటి దుర్వాసుని కూడాను లొంగింప చేసుకున్నది ఈ భక్తి ప్రపత్తి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివోషన్ టు విచ్ Durvasa has submitted himself.
0: భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు.
1: There's nothing much more than devotion.
0: దీని యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి మూర్ఖులు ఈ భక్తికి సమీపించటం లేదు.
1: The foolish people are not anywhere near devotion because they have
0: no mind. దీని యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించుకున్నా దీనిని వదిలి మరొక నిమిషం మరొక అడుగు కూడా ముందుకు వేయలేరు.
1: If at all you understand the power and the capacities of devotion, you will never leave it anywhere.
0: అమృతమైనా కూడా ఒక విధమైనటువంటి చప్పటి రుచి కనిపిస్తుంది, కానీ ఈ మధురమైనటువంటి భక్తి యొక్క తత్వం లోపల ఏమాత్రం కూడా మాధుర్యం మార్పు రాదు.
1: ది అమృత ఆర్ నెక్టర్ మే అట్ టైమ్స్ బి టేస్ట్లెస్ బట్ నథింగ్ హ్యాపెన్స్ టు దిస్ డివోషన్.
0: ఈ ప్రేమామృతం అనేటువంటిది అంత మధురమైనటువంటిది.
1: దట్ ఈస్ సో స్వీట్.
0: ఈ ప్రేమామృతము దైవమునకు భక్తునికి రెండింటికి సంబంధించినటువంటిది మాత్రమే.
1: దిస్ లవ్ ఇస్ ఆల్ స్వీట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది డివోటీ అండ్ గాడ్.
0: ఇది నిజమైనటువంటి ప్రేమ.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: మిగిలినన్నింటి కూడాను ఈ కేవలము ఒక విధమైన అనురాగములు.
1: ద రెస్ట్ ఆర్ అటాచ్మెంట్స్.
0: ఈ అటాచ్మెంట్ కును ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ లవ్. నేను
0: భగవంతుని ప్రేమిస్తున్నా, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఏమిటి ఈ ఐ లవ్ యు?
1: మెనీ సే ఐ లవ్ యు, ఐ లవ్ యు.
0: లవ్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లవ్?
0: హెల్ప్, హెల్ప్, హెల్ప్, హెల్ప్. అసలు పిల్లలకంటే హెల్ప్ అంటే ఏమిటో తెలియదు.
1: స్టూడెంట్స్ డోంట్ నో వాట్ హెల్ప్.
0: పదాలు ఉపయోగపెడుతున్నారు, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: దే మేక్ యూజ్ ఆఫ్ వర్డ్స్.
0: హెల్ప్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ హెల్ప్?
0: సహాయం చేయటము. ఏమిటి సహాయం?
1: Rendering help. What's that?
0: ఏది సహాయం? ఇది ఎలాంటి సమయంలో చేయాలి సహాయము?
1: What time?
0: ఎవరికి చేయాలి సహాయం?
1: Whom should you help?
0: ఎట్లా చేయాలి సహాయం?
1: How?
0: ఏ విధంగా మనం అనుభవించాలి సహాయం?
1: What way you can have it?
0: ఇది మనము సరిగా అర్థం చేసుకోవాలి.
1: This we have to understand.
0: దీనిని పురస్కరించుకుని ఏ భాగవతం నందు కూడాను పాత్రమెడికి దానము చేయి అన్నారు.
1: Basing on this in Bhagavata.
0: సహాయం కూడాను ఎక్కడంటే అక్కడ, ఎవరంటే వారికి చేయకూడదు.
1: You should not help anybody anywhere, everywhere.
0: ఈ సహాయం చేయడానికి పూర్వం కూడాను నీవు చింతించాలి.
1: Before helping, you should think.
0: ఎవరికి చేస్తున్నాను?
1: Whom are you helping?
0: ఎట్టి దానిని సహాయం చేస్తున్నాను?
1: What sort of help?
0: ఎట్లా చేస్తున్నాను?
1: How?
0: ఈ సహాయం చేత కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result when?
0: అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: You have to inquire clearly.
0: మూర్ఖుడి చేతికి కత్తి ఇస్తే అనేక ప్రమాదం సంభవిస్తాయి.
1: If you give a sword to a foolish man.
0: పిల్లవాడి చేతికి బంగారు కప్పు ఇస్తే చాలా ప్రమాదం అవుతుంది.
1: If you give golden cup to a child, his child will be put to danger.
0: ప్రతి ఒక్క పనికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి.
1: So everything there should be deservedness.
0: అర్హత లేనటువంటి యొక్క సహాయం కూడాను చాలా ప్రమాదమే చేస్తుంది.
1: Without deservedness, even the help will lead to a danger.
0: Help, help, help అంటే అందరికీ ఏది పడితే అంత హెల్ప్ చేయకూడదు మనం.
1: Help doesn't mean helping in every sort.
0: ఎటువంటిది హెల్ప్ అనగా, మీ హృదయాన్ని కదిలింపజేసేటువంటి దానికి సహాయం చేయాలి.
1: దట్ యువర్ హార్ట్ ఆల్సో షుడ్ మెల్ట్ అండ్ స్టార్ట్
0: విచారణ శక్తి లోపల. ఇది 10 మందికి దేశానికి మంచిది అనేటువంటి విషయంలో సహాయం చేయాలి.
1: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హెల్ప్ టు మెనీ పీపుల్, యూ షుడ్ హెల్ప్.
0: కేవలం వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు సహాయం.
1: యూ షుడ్ నాట్ హెల్ప్ ఈ
0: సేవ అనగా గుడ్ వర్క్ కాదు.
1: సర్వీస్ ఈజ్ నాట్ గుడ్ వర్క్.
0: నేను పరులకు సేవ చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటి పదం కాదు.
1: ఇఫ్ యూ థింక్ యువర్ సర్వింగ్ అదర్స్ ఇస్ నాట్ సర్వీస్.
0: నేను పరులకు మంచి చేస్తున్నాను అనుకోవటం కూడా సరైనటువంటిది కాదు.
1: ఇఫ్ యూ సే యువర్ డూయింగ్ గుడ్ టు అదర్స్,
0: గుడ్ వర్క్ కంటే గాడ్ వర్క్ కంటే చాలా సహాయం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గుడ్ వర్క్, బెటర్ యూ సే గాడ్ వర్క్.
0: అది నిజమైన సేవ.
1: దట్ ఈస్ టూ సర్వ్.
0: ఏది చేసినా గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ వర్క్. అది చేసినప్పుడు అదే నిజమైనటువంటి సేవ.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్, టేక్ ఇట్ ఎస్ గాడ్స్ వర్క్. దట్ ఈస్ టూ సర్వ్.

0: సజ్జనులకు మనం సేవ చేయాలి.
1: యూ షుడ్ హెల్ప్ దోస్ పీపుల్, వర్చ్యూస్ పీపుల్.
0: ఎవరో దుష్టులంటే అప్పుడు దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు,
1: వాళ్ళకి
0: మనం సహాయం చేయటమా?
1: Should you help them?
0: కాదు కాదు. వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి?
1: What is they are doing?
0: వాడు సరైనటువంటి పని చేస్తున్నాడా లేదా?
1: Are they doing, acting
0: properly? వాడు సరైన పని చేస్తే నీవు సహాయం చేయాలి.
1: If their actions are proper, help.
0: ఎవరో ఒకడు ఇంకోరిని పట్టుకుని కొడుతుంటే నీవు వానికి సహాయం చేయటమా?
1: When one person is beating the other, are you going to help him?
0: కొంత సహాయం అనేటువంటిది సరైనటువంటి విచారణ చేసి సహాయం చేయాలి.
1: You have to discriminate while helping others.
0: ఇప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు.
1: One person is coming.
0: నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటారు.
1: ఐ వాంట్ మనీ.
0: ఎందుకు నా నీకు డబ్బు అని ప్రశ్నించాలి.
1: యూ షుడ్ క్వశ్చన్ వై మనీ.
0: ఆకలి వేస్తుండదంటారు.
1: ఐఎమ్ హంగ్రీ.
0: ఆకలి వేస్తుంటే అన్నం పెట్టు, డబ్బు ఇవ్వద్దు.
1: ఇఫ్ హిస్ హంగ్రీ ఫీడ్ హిమ్, డోంట్ గివ్ మనీ.
0: నీవు ఆకలి వేస్తుందన్నప్పుడు అన్నం పెట్టు, తిను.
1: వెన్ హిస్ హంగ్రీ గివ్ హిమ్ ఫుడ్, మేక్ హిమ్
0: ఈట్. కావలసింది అన్నము,
1: ఫుడ్.
0: అన్నం వదిలి డబ్బు కావాలనుకోవటం ఏంటి ఇది?
1: వాట్ ఈస్
0: అలాంటి వాడికి సాయం చేయకూడదు.
1: నెవర్ హెల్ప్ సచ్ ఎ వన్.
0: ఆకలి అయితే అన్నం పెట్టు.
1: He's hungry, give him food.
0: గుడ్డలు ఇచ్చేసే.
1: Or give clothes.
0: రోగం వస్తే మందులు ఇచ్చేసే.
1: Give him medicine.
0: కానీ డబ్బులు ఇవ్వకూడదు.
1: But don't give him money.
0: ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమి చేస్తుంది? వాడు ఏదో ఇంటికి వెళ్తాడు, తాగుతాడు, ఒక దుర్వ్యసనంలో మునిగిపోతాడు.
1: When you give money, what happens? He goes home and he drinks and spends time in all vices.
0: ఆ విధంగా చేయటం వల్ల నీ సహాయం వానికి చెడ్డదైపోయింది, కానీ మంచిది కాలే.
1: సో యో హెల్ప్ ఇన్ దాట్ వే టర్న్ బ్యాక్.
0: నీవు హెల్ప్ చేసినట్టు కాదు, హర్ట్ చేసినట్టు అయిపోతుంది.
1: యూ హావ్ నాట్ హెల్ప్ హియర్, యూ హావ్ హర్ట్ హిమ్.
0: కనుకనే ఈ సహాయంలో కూడా మనం చక్కని విచారణ చెయ్యాలి.
1: సో వైల్ హెల్పింగ్ యూ హావ్ టు డిస్క్రిమినేట్ ప్రాపర్లీ.
0: కనుక ఎవరికి ఏ విధమైన రీతిలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించుకోవాలి.
1: యూ హావ్ టు క్వశ్చన్ వేర్, వెన్, హౌ టు హెల్ప్.
0: ఇది సహాయం, సేవ.
1: This is service.
0: సేవ అనగా ఏమిటి?
1: What is service?
0: కేవలం ఎవరికో నేను మాస్టర్, వాడు చేయించుకుంటున్నాడని కాకూడదు.
1: You should not think that you are master, other one is recipient.
0: ఒకానొక వ్యక్తి సేవ చేసే నిమిత్తమై ప్రవేశించాడు.
1: A person came there to serve.
0: నేను దాసుడను.
1: I'm the servant.
0: దాసత్వం లోపల ఉండేటువంటి ఒక దివ్యత్వము మరి ఆ నాయకత్వంలో ఉండదు.
1: The divinity is there in servitude, not in leadership.
0: మొదలు ప్రార్థించాడు భగవంతుణ్ణి.
1: He prayed to God.

0: నేను ఎవరిథింగ్ దాసానుదాసుడు కావాలి.
1: లెట్ మీ బి సర్వెంట్ టు ద సర్వెంట్స్.
0: సర్వెంట్ కు సర్వెంట్ గా ఉండాలి.
1: ఐ షుడ్ బి సర్వెంట్ టు ద సర్వెంట్స్.
0: అనగా ఏమిటి? అహంకారం అణగదొక్కుకోవటమే ఈ సేవకు సరైనటువంటి యొక్క గంభీరము.
1: ది ఎయిమ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ టు బి ఈగోలెస్.
0: అహంకారంగా ఉండినటువంటి వాడు సేవ చేయలేడు.
1: ద వన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ కెనాట్ సర్వ్.
0: సేవ చేసేటువంటి వాడికి అహంకారం ఉండదు.
1: ద వన్ హూ సర్వ్స్ కెన్ నెవర్ బి ఈగోయిస్టిక్.
0: కనుకనే అహంకారాన్ని చంపుకోవటంలో కూడా సేవలో ఉండేటువంటి ఫలితమే.
1: దేర్ఫోర్ కిలింగ్ వన్స్ ఓన్ ఈగో ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సర్వ్.
0: ఈ సేవ నీ అహంకారాన్ని చంపివేస్తుండాలి.
1: బికాస్ సర్వీస్ కిల్స్ యువర్ ఈగో.
0: అలాంటి మార్గంలో నీవు సేవలో ప్రారంభించు.
1: So in that way you start serving.
0: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing else beyond service.
0: హనుమంతుడు కూడాను లంకలో ప్రవేశించాడు.
1: హనుమన్ స్టెప్డ్ ఇన్ టు లంక.
0: ఈ వింత కోతిని చూచి లంక రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: ఆల్ డెమన్స్ వర్ వాచింగ్.
0: ఇంతకు పూర్వం లంకలో కోతులు ఎప్పుడు వాళ్ళు చూడలేదు.
1: దే హావ్ నాట్ సీన్ మంకీ బిఫోర్.
0: కనుక చుట్టూ సముద్రం ఉంటుండాలి. ఈ సముద్రాన్ని దాటిపోయేటువంటి కోతులు ఎక్కడున్నాయి?
1: బికాస్ లంక ఇస్ సరౌండెడ్ బై ఓషన్ ఆల్ అరౌండ్. నో మంకీ రీచ్.
0: ఏనాడు కూడా ఈ కోతిని చూడలేదు.
1: They never saw any monkey.
0: Andaru chustunnaru aashcharyanga.
1: They were all
0: vinta roopam manaku kanipistuntunnadani anukunnaru.
1: They were watching this peculiar mysterious form.
0: Adi vinandarni chusi navutu undadi.
1: And the monkey started smiling.
0: Rakshasun chusi vekristundadi.
1: He started making fun of the demons.
0: Andulo okaru prashninchadu.
1: One question.
0: Evaru neevu?
1: Who are you?
0: Dasoham kosalendrasya. Neenu evaru anukuntunnara? నేను గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు కాదు, దాసాను దాసుడును. దాసులు రామచంద్రుని యొక్క దాసుడును ఉన్నాడు.
1: వాట్ ఇస్ ద రిప్లై? హీ డజంట్ సే దట్ ఐ యామ్ మ్యాన్ ఆఫ్ వర్చ్యూస్.
0: విధమైనటువంటి వినయమును ప్రకటించడం చేతనే రామకార్యాన్ని దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: హీ సెడ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామచంద్ర, దేర్ ఫోర్ హీ హస్ మేడ్ ఫుల్ఫిల్ ద టాస్క్.
0: రామార్జునుడు శిరసావహించడానికి మొట్టమొదట మనం సరైనటువంటి యొక్క స్థితిలో నిలిచాలి. అహంకార నిర్మూలం కావాలి.
1: టు ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామ వి షుడ్ కిల్ అవర్ ఈగో.
0: విధేయతను మనం ప్రకటించాలి.
1: వి షుడ్ హ్యూమిలిటీను
0: ప్రకటించడం మాత్రమే కాదు ఆచరించాలి.
1: నాట్ మీల్ ఎక్స్ప్రెస్, వి షుడ్ యాక్ట్.
0: ఈ విధమైనటువంటి వినయ విధేయతను మనం నిరూపించినప్పుడే నిజమైనటువంటి దాసులుగా ఉంటాం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఇంతటి గొప్ప విద్యావంతుడను, ఇంతటి గొప్ప శ్రీమంతుడను, ఇంతటి గొప్ప అధికారిని, ఈ విధమైనటువంటి ఎంతకాలం ఈ అధికారములు?
1: యూ మే థింక్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, హౌ లాంగ్?
0: ఇది రిటైర్డ్ అయిపోయేటువంటి సమయము.
1: ఇస్ ఇట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్?
0: సంపద చూస్తామా అంటే
1: ద వెల్త్
0: మంచు మించినట్టుగా ముంచుతుంది, తక్షణమే చీకటి ప్రారంభమవుతుంది.
1: ఇట్ జస్ట్ డిసపియర్స్ లైక్ ఎ లైట్.
0: కారే రాజులు రాజ్యమును కలగరే గర్వోన్నతిని పొందరి వారేరి?
1: Don't you have kings that rule the kingdoms? What happened to them now?
0: ఎంతమంది రాజులు ఏలారు ఈ రాజ్యాన్ని?
1: So many kings rule this kingdom.
0: వారందరూ
1: what happened to them?
0: ఎక్కడ పోయారు?
1: Where are they?
0: ఏ నాటికి సిరి సంపదలు ఉండేటువంటివి కాదు.
1: దే డోంట్ హావ్ వెల్త్ విత్ దెం.
0: కానీ
1: బట్
0: సద్గుణం మాత్రం శాశ్వతంగా ఉంటుంటాడు.
1: బట్ దేర్ వర్చ్యూస్ క్వాలిటీస్ రిమైన్
0: పర్మనెంట్. అంబరీషుడు పోయి ఎంత కాలమైంది?
1: అంబరీష
0: అతని యొక్క కీర్తి ప్రపత్తినంతా ఈనాటి కూడా జగత్ వ్యాప్తిగా వెలుగుతూ ఉన్నాయి.
1: బట్ హిస్ నేమ్ అండ్ ఫేమ్ రిమైన్ నౌ షైనింగ్.
0: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాం.
1: సో వెన్ వీ డెవలప్ వర్చ్యూస్ వీల్ హావ్ పర్మనెంట్ రెప్యుటేషన్.
0: కనుక అధికారములు, పదవులు, ఆస్తులు, పాస్తులు ఇవి శాశ్వతాలు కాదు.
1: సో ఇట్స్ నాట్ అథారిటీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వెల్త్ దట్
0: పాసింగ్ క్లౌడ్స్. కదిలిపోయే మేఘాలు.
1: పాసింగ్ క్లౌడ్.
0: ఈ సత్యాన్ని అంబరీషుడు గుర్తించాడు.
1: దిస్ ట్రూత్ ఇస్ రికగ్నైజ్డ్ బై
0: అంబరీష్. జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటి తెలియదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్.
0: ఏది కూడా సుఖాన్ని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్.
0: ఏది కూడా శాంతిని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్.
0: శాంతిని సుఖమును భగవంతుని యొక్క సన్నిధి.
1: పీస్ అండ్ బ్లెస్ లై ఇన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్.
0: రాజా కావలసినంత ఆభరణాలు అందించాడు త్యాగరాజుకు.
1: కింగ్ గేవ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ టు త్యాగరాజా.
0: నిధి చాలా సుఖమా? ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ మీ, ఇస్ ఇట్ ద వెల్త్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు లార్డ్ దట్ గివ్స్ ది బ్లెస్?
0: ఓ మనసా, ఏది శాశ్వతం?
1: ఓ మైండ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘములు.
1: దిస్ ఆర్ ఆల్ వరల్డ్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: అయితే ఉండినంత వరకు దీన్ని అనుభవించాల్సింది.
1: హౌఎవర్ సో లాంగ్ దే ఆర్,
0: త్యజించడానికి వీలు కాదు.
1: వి డోంట్ నీడ్ టు గివ్.
0: అయితే దేనికి త్యజించాలి?
1: వాట్ ఇస్ టు బి సక్రిఫైస్?
0: దైవానికి సర్వము త్యజించాలి.
1: We had sacrificed everything for God.
0: కనుకనే దైవం సన్నిధి మనం చేరాలనుకున్నప్పుడు
1: టు బి నియర్ గాడ్,
0: క్రమక్రమేణా మన బాధ్యతలను క్రమక్రమేణ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: వి షుడ్ హావ్ లెస్ లగేజ్, రిడ్యూస్ అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: నీ బాధ్యతలు క్రమక్రమేణ తగ్గించుకో.
1: రిడ్యూస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: వయసు పెరిగే కొలది కూడా నువ్వు ఆశలు పెంచుకోకూడదు.
1: యాజ్ యువర్ ఏజింగ్ డోంట్ హావ్ మోర్ డిజైర్.
0: ఆశలే మనల్ని మోసంలో ముంచుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ డిజైర్ దట్ విల్ డిసీవ్ యూ.
0: ఇంతకంటే మోసగాళ్ళు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ చీట్స్ యు.
0: ఎంత ఆశిస్తున్నామో ఈ ఆశలే మనకు చాలా మోసంగా మారుతుండాయి.
1: యువర్ ఓన్ డిజైర్స్ విల్ చీట్ యూ.
0: కనుక మన యొక్క డిజైర్సే మన అశాంతికి మూల కారణము.
1: డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: మన యొక్క త్యాగమే మన శాంతికి ఆధారము.
1: సాక్రిఫైస్ ద బేసిస్ ఫర్ పీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి యొక్క హృదయములో పవిత్రమైన భావములు ఆవిర్భవించాలి.
1: Therefore, every human being, in order to have divinity, should have sacred heart.
0: Bhakti lekapoyina paravaledu, kani divya bhavame bhakti.
1: You may not know devotion. The divine feeling is devotion.
0: Help anetvanti paramulku innu artham untunnayi.
1: The word help has so many meanings.
0: Annintikini manam help help help ani upayoginchukokoodadu.
1: We should not use this word help.
0: Ee help anetvantidi,
1: the help
0: ee samajam nunde kaaka,
1: not only in society.
0: థాట్స్ ఎందే కాక,
1: నాట్ ఓన్లీ థాట్,
0: ప్రవర్తన ఎందే కాక,
1: ఇన్ యాక్షన్,
0: దృష్టి ఎందే కాక,
1: నాట్ ఓన్లీ లుక్,
0: శ్రవణమందే కాక, చేతులు ఎందు కూడాను ఈ యొక్క హెల్ప్ ను మనం ప్రయోగించాలి.
1: యు కెన్ ఆల్సో హెల్ప్ విత్ యువర్ హ్యాండ్స్.
0: ఎలాంటి హెల్ప్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
0: త్రికరణ శుద్ధితో చేసేటువంటి హెల్ప్. హెల్ప్
1: దట్ వాట్ యు డూ విత్ ది ప్యూరిటీ ఇస్ ద రియల్ హెల్ప్.
0: ప్రేమ చేత,
1: విత్ లవ్,
0: దయ చేత,
1: కంపాషన్,
0: సానుభూతి చేత,
1: సింపతి,
0: మన చేతిని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యువర్ హ్యాండ్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ఒక వృద్ధురాలు,
1: an old lady,
0: మహా త్యాగురాలు,
1: a one of sacrifice,
0: ఆమె చీకటి పడిన తక్షణమే, అది వర్షాకాలము, చల్లగా గాలి వీస్తుండేటువంటి సమయము,
1: ఇట్ వాస్ డార్క్, ఇట్ వాస్ రెయినీ టైమ్, దేర్ ఇస్ కూల్ బ్రీజ్ ఆల్ అరౌండ్,
0: ఒక చిన్న బండి లోపల కొన్ని రగ్గులంతా వేసుకునేది, అందరూ నిద్రపోయిన తర్వాత తను ప్రతి ఒక్క రోడ్డులోన ప్రయాణం చేస్తూ పోయేది.
1: He used to bring the cart load of rugs and used to go by, pass by the street every day.
0: ఆ ఫుట్పాత్ పైన పండుకునేటువంటి వాడు చలిగా చాలా ఒడుకుతూ ఉండేటువంటి వాడు.
1: He finds so many people lying on the along the footpath
0: shivering. చూచేది, ఒక్కొక్క రగ్గు వాడి పైన వేసేది, వెళ్ళిపోతుండేది. తను కూడా చూచలేదు ఎవరిని.
1: Watching the shivering people there along the footpath, he used to distribute the rugs to them.
0: ఆ విధంగా చలిగా ఉడుకుతున్నటువంటి వారి పైన ఆ రగ్గులు కప్పేది, తాను వెళ్లిపోతుండేది.
1: దోస్ పీపుల్ హూ కుడ్ బేర్ దిస్
0: క్రమక్రమేణా కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా తెలిసింది.
1: దిస్ ఇస్ నోన్ టు పీపుల్ దేర్ ఇన్ దట్ టౌన్.
0: కేవలము ఎంత అహంకార రహితంగా చేస్తుండాలి.
1: ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: ఇది కేవలం ఫలాపేక్షతో చేసేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ డన్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: నిజమైనటువంటి యొక్క హృదయం కరిగి చేస్తుండాలి ఈ యొక్క వృద్ధురాలు.
1: షీ హాస్ డన్ బికాస్ ఆఫ్ హర్ హార్ట్ మెల్ట్.
0: ఈమెకంటే హెల్ప్ చేసేటువంటి వారు జగత్తులు ఎవరున్నారు అనుకుని ఊర్లో టాక్ అంతా బయలుదేరింది.
1: హోల్ పీపుల్ టాక్డ్ అరౌండ్ థింకింగ్ దట్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్.
0: ఆ విధంగా మాట్లాడేటువంటి సమయం చూసుకుని ఆమె బజార్లో పోవాలంటే ముసుగు వేసుకుని తల క్రింది కొంచుకొని పోయేటువంటిది.
1: When everybody talking of her, in all praise, she used to move about with a veil on her face.
0: ఒక విద్యార్థి ఎదురేగాడు.
1: A student came in front.
0: అవ్వా, మీరు ఇంత ఉపకారమైన పనులు చేస్తున్నారే, మీరు ఎందుకు తల ఎత్తి తిరగటం లేదు, తల ఉంచుకుని పోతున్నారే అని ప్రశ్నించాడు.
1: A student asked, oh grandmother, when you are serving a lot, why don't you hold your head high?
0: నాయనా, నేను హెల్ప్ ఎవరికి నేను ఏమి చేయటం లేదే.
1: She said, what help? I am not helping anybody.
0: అయ్యో, చలికి బాధపడేటువంటి వారికంతా కూడా రగ్గులు కప్పిపోతున్నావు కదా అని అడిగాడు.
1: Are you not distributing the rugs to those people who could not bear this cold?
0: నాయనా, భగవంతుడు ఎన్నో చేస్తున్నాడు, మానవునికి రెండు చేతులు ఇచ్చాడు, ఈ రెండు చేతులు నిండుకు పని చేయమని చెప్పాడు, కానీ నేను చేసేది ఒక చేతితోనే చేస్తున్నాను, ఇంకా భగవంతుడు ఇచ్చినటువంటి రెండు చేతులతో కూడా చేయలేకపోతున్నాను, నేను ఎట్లా తలెత్తుకుని తిరిగేది, ఇది నాకు చాలా అవమానంగా ఉంటుండాలన్నది.
1: She said, God is doing a lot. He has given two hands, but I am only helping with one hand. I am not doing with the other hand.
0: రెండు చేతులతో నేను దానం చేసినప్పుడు అప్పుడు నేను తలెత్తుకుని తిరగచ్చు.
1: If I serve with both the hands, I can hold my head high.
0: కానీ ఇంకా ఒక చేత్తోనే చేస్తున్నాను నాయన.
1: I am serving with one hand.
0: కానీ భగవంతుడు ఇంకా నాకు ప్రసాదించలేదు.
1: But God has not conferred.
0: రెండు చేతులతో కూడా ఈ సేవ చేసేటువంటి అనుగ్రహానికి ఏనాడు ప్రసాదిస్తా, అప్పుడే నేను ఆనందంగా తిరుగుతానని.
1: That day when I receive his grace such that I can serve with both hands.
0: ఉండి కూడాను దానం చేయనటువంటి ఒక మూర్ఖులు ఎంతమంది లేరు జగత్తులో.
1: There are people who have lot but yet they don't serve.
0: ఏదైనా బజారుకు పోతే,
1: when you go to bazaar,
0: నోట్ చేతిలో చెవులో జోబులో పెట్టుకుని పోరు.
1: They don't go to the market with currency in their pocket.
0: జోబులో పెట్టుకుని పోతారు.
1: They take only small change. ఎవరైనా
0: పిచ్చగాడైతే ఏదో రెండు పైసాలు ఇచ్చి పంపిస్తాడు.
1: They send only paisas. They small change.
0: చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మొన్న బొంబాయికి వెళ్ళాం మేము.
1: The other few days back, Bhagwan visited Bombay.
0: బొంబాయి నుంచి ఏదో ఒక సిటీకి పోవాల్సి వచ్చింది ఒక కార్యక్రమంలో.
1: Bhagwan was to participate in a meeting there in the city.
0: అక్కడ ఒక సిగ్నల్ స్టాప్ ఉంటుంటారు.
1: There is a signal post there.
0: అక్కడ రెడ్ లైట్ వచ్చేటప్పటికి కారు నిల్చవలసి వస్తుంది.
1: బికాస్ రెడ్ లైట్ దేర్
0: ఈ కారు నిల్చేటప్పటికి బిచ్చగాళ్ళంతా రెండు ప్రక్రియ కూడా వచ్చారు.
1: When the car stopped, the beggar surrounded the car.
0: నేను చెప్పాను ఇందులాష వారికి ఏమైనా ఇచ్చేసి పాపం చిన్న బిడ్డను ఎత్తుకుని వచ్చింది అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇందులాష గివ్
0: నాకు జోబు లేదు నాకు డబ్బు లేదు.
1: He said, I have no pocket, I have no money.
0: నీవు ఇవ్వమని చెప్పి చెప్పాను.
1: ఈ సెడ్ యూ గివ్ మనీ.
0: ఆయన ఒక రూపాయి తీసుకుని ఒకరికి ఇచ్చాడు.
1: ఈ గేవ్ 1 rupee
0: టు వన్. ఆ బిచ్చగాడు ఏం చెప్తున్నాడు తెలుసా?
1: యు నో వాట్ ద బెగర్ సెడ్?
0: సార్, ఈ రూపాయికి రొట్టె కూడా రాదు, నీవే తీసుకో అని కార్లోకి పారేశాడు.
1: ఈ సెడ్ విత్ దిస్ రూపీ ఐ డోంట్ గెట్ ద బ్రెడ్, బెటర్ యూ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్.
0: ఈనాటి బిచ్చగాళ్ళు రూపాయి నోట్లు 5 రూపాయల నోట్లు కూడా ఒప్పుకోవటం లేదు. అలాంటి పరిస్థితిలో కాసులు వేసుకుని పోతే దానం చేసినట్టు అవుతుందా? అది కూడా కొంతమంది చెల్లని కాసులు వేసుకుని పోతుంటారు.
1: Beggars today, they don't accept 1 rupee or 5 rupee note. How do you expect them to
0: accept? Adikadu manam cheyavalsinatundi. Manam ee dharmam ekkada nunchi sampadincham?
1: Where from you got all this money?
0: Kulivaru anaga workers, madhya class vallu, veellandaru manaku sahayam cheyatam valli manam inta dharmam sampadistu vachchu.
1: You could have wealth because of the labor in the middle class.
0: ఒక పెద్ద ఇండస్ట్రీస్ వాడు ఉంటాడు,
1: ఇండస్ట్రీ
0: దగ్గర దండిగా డబ్బు ఉంటాడు.
1: There's a lot of wealth.
0: ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you
0: got? Workers, ఆ యొక్క మిడిల్ క్లాస్ పర్పస్, ఈ యొక్క ఆఫీసర్స్, వీళ్ళందరూ సహకారం లేకుండా ఇతని ఇంత డబ్బును ఎట్లా ప్రోగు చేసుకున్నాడు?
1: ఇండస్ట్రియలిస్ట్ కెనాట్ ఎర్న్ మనీ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ద లేబర్ ద మిడిల్ క్లాస్.
0: వీళ్ళ నుంచి ఈ ధనమును పొందగలిగినానని వారికి తగినటువంటి త్యాగం చేయాలి, వారికి తగినటువంటి ఉపకారం చేయాలి, వారికి తగినటువంటి అనుకూలం చేయాలి.
1: As you received money from them, you have to help them, you have to serve them, provide conveniences.
0: లేదు, నేను ధనవంతుడని గర్వపడుతున్నాడే కాని కించిత్తైన కూడా త్యాగం లేదు ఈ కలియుగంలో.
1: You are egoistic because of your wealth, you don't sacrifice. దీనిని
0: పురస్కరించుకునియే నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, త్యాగం చేయాలని చెప్పి చెప్పారు.
1: Therefore it is said you must sacrifice.
0: నీలో ఎంత ఉందో నీకు ఉన్నించుకుని నీకు కావలసినంత ఉంచుకో, తర్వాత ఇతరులకు దానం చేయి.
1: కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్, రెస్ట్ యు షేర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క మానవుని యొక్క తన యొక్క సహజము.
1: దిస్ షుడ్ బి ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: హస్తస్య భూషణం దానం.
1: ఇట్ ఓన్లీ జ్యువెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ఇట్ ఓన్లీ ట్రూత్ జ్యువెల్ టు ది టంగ్.
0: శ్రోత్రం కంఠస్య ధర్మం.
1: ఇట్ ఓన్లీ ది జ్యువెల్ టు ది ఇయర్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: భూషణం కై కిం కరోతి భూషణం.
1: What else?
0: దీనికంటే మించినటువంటిది ఏమిటి?
1: Do you find any other jewelry?
0: మనకు కావలసినటువంటి అలంకారం ఏమిటి?
1: What is that we need?
0: నగల అలంకారము కాదు కాదు, సత్యమే గొంతునకు అలంకారం.
1: Is only truth that is the jewel to this throat.
0: త్యాగమే దానమే చేతికి అలంకారం.
1: Is only charity that is the jewel to the hand.
0: చెవులకు అలంకారం వజ్రాల కమ్మలు కాదు.
1: The ornament to the ear is not the ear.
0: Dharmamu bhagavat namamunu shravanam cheyatame chevulaku alankaram.
1: Listening to the God's name is the decoration.
0: Deeniki minchina alankaram manaki em kavali?
1: What else you need?
0: Idi nijamainatundi yokka tyagamu.
1: This is true sacrifice.
0: Kanuka
1: so
0: manavulandaru kudanu
1: all human beings
0: ekatma bhavamuga abhruddhi parchukoni
1: they should develop one
0: divyatma tattvanni chintinchi
1: should think of divine
0: manavattaniki taginatundi thodpaatulo manam praveshinchali.
1: We should step in human activity.
0: మన మానవతా ధర్మమును మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా విలువను ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ హ్యూమన్
0: అప్పుడే మానవుడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యు ఆర్ హ్యూమన్.
0: మానవతా గుణములు లేకుండా మానవుడని ఏ విధంగా చెప్పగలవు?
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్?
0: ఈనాట్ మొట్టమొదట హ్యూమన్ వాల్యూ, హ్యూమన్ వాల్యూ, మానవతా గుణం.
1: సో హ్యూమన్ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంది?
1: వేర్ డు దే గ్రో?
0: ఒక విత్తనమును భూమిలో పెడితే మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil it germinates.
0: కానీ ఒక టిన్నులో పెడితే మొక్కగా వస్తుందా?
1: But if you put it in the tin will it grow?
0: రాదు.
1: No.
0: కనుకనే ఈ మానవతా గుణం ఎక్కడ పెరుగుతుంటే ఆధ్యాత్మికమైనటువంటి సాయిల్లోనే ఇది పెరుగుతుంది.
1: Spiritual values grow in the soil of spirituality.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటి చక్కని మట్టి, బలమైనటువంటి మట్టి, సారమైనటువంటి మట్టి లేకపోతే ఈ ఆధ్యాత్మిక దీంట్లో ఏమాత్రం కూడా మానవత్వం పెరగదు.
1: When there is no wetland of spirituality, you cannot expect human values to
0: grow. మానవతా విలువ పెరగాలంటే దివ్యమైన భావంలోనే పెరగాలి.
1: Human values can develop only in divine
0: ప్రేమ అనేటువంటి యొక్క హృదయము చక్కని సారవంతమైనటువంటి భూమి.
1: The heart with the divine love is a wetland.
0: ఆ హృదయంలో నీవు నాటుకోవాలి.
1: Better you sow there.
0: అందువల్ని అంబరీషుడు,
1: సో అంబరీష,
0: ఎన్ని విద్యలు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్,
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ,
1: ఆల్ పార్ట్,
0: ఎన్ని విధమైన ధనకనక వస్తు వాహనాదులో తొలుతూగుతున్నప్పటికీ,
1: విత్ ఆల్ ద వెల్త్
0: సర్వమును త్యజించాడు.
1: హి సాక్రిఫైస్ ఆల్.
0: నాకు కావలసినటువంటి దైవమే,
1: వాట్ ఐ వాంట్ ఇస్
0: నా లక్ష్యము అదియే,
1: దట్స్ మై ఎయిమ్.
0: లక్ష్యాన్ని మార్చకూడదు,
1: ఐ డోంట్ చేంజ్ మై ఎయిమ్.
0: కానీ ఈనాటి విద్యార్థులు లక్ష్యాన్ని దినమునకు 100 పర్యాయములు మారుస్తుంటారు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ చేంజ్ దేర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ 100 టైమ్స్ ఎ డే.
0: కాదు, కట్ట కడపటికి శ్వాస వరకు కూడా నువ్వు మన లక్ష్యాన్ని మార్చకూడదు.
1: ది లాస్ట్ బ్రెత్ యూ షుడ్ నాట్ చేంజ్.
0: లక్ష్యం లక్ష్యంలోనే ఉంటుండాలి.
1: యూ షుడ్ కాన్సన్
0: విధమైనటువంటి యొక్క బాధలు సంభవించినప్పటికీ,
1: యూ మే హావ్ మెనీ సఫరింగ్,
0: దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్.
0: అది నిజమైన మానవత్వము.
1: దాట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అంబరీషుడికి ఎంత బాధలు కలిగాయి.
1: అంబరీష్ సఫర్డ్.
0: దుర్వాసుడు శపించడం చేతి ఎన్నో విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయింది.
1: బికాస్ యువర్ కర్కర్స్ బై దుర్వాస.
0: చెలించని మనసును, భ్రమించని దృష్టిని అందుకున్నాడు అంబరీషుడు.
1: బట్ హీ హస్ గాట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ లుక్స్ అండ్
0: భగవత్ భక్తికి సరి అయినటువంటి గీటు రాయి.
1: దట్ ఇస్ ఓన్లీ టచ్ స్టోన్ ఫర్ గాడ్స్ డివోషన్.
0: ప్రతి భక్తుడు కూడాను చెలించని మనసును,
1: అన్వేవరింగ్ మైండ్,
0: భ్రమించని దృష్టిని ఉంటుండాలి.
1: అండ్ దట్ కాన్సన్ట్రేటెడ్
0: మన దృష్టి కేవలం దైవం పైనే ఉంటుండాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి ఆన్ గాడ్.
0: మన మనసు ఏకాగ్రత దైవం పైనే ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కర్మలన్నీ కూడా సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి డన్ సో యాస్ టు ప్లీజ్ గాడ్.
0: కనుక ఈనాటి యువకులు,
1: యూత్ టుడే,
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: ఈ విధమైనటువంటి పవిత్ర భావం చేత తమ హృదయాన్ని నింపుకోవాలి.
1: దే షుడ్ ఫిల్ దేర్ హార్ట్ విత్ దిస్
0: సెయింట్ ఫీలింగ్స్.
1: They are filling their hearts.
0: ఏమిటితో నింపుకున్నారు?
1: With what?
0: పిచ్చి పిచ్చి కథలతో, పిచ్చి పిచ్చి భావాలతో,
1: silly stories, silly feelings,
0: టీవీలతో, టెలివిజన్లతో, రేడియోలతో, వీడియోలతో హృదయాన్ని నింపుకుంటున్నారు.
1: They fill their hearts with video and the radio and the TV.
0: హృదయాన్ని నింపుకోవటం కాదు ముఖ్యము.
1: Not important stuffing the heart.
0: ఆచరణలో పెట్టాలి వాటిని.
1: You have to practice them.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క విద్యార్థి యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కనుక విద్యార్థి అనేటువంటి వాడు విషయార్థి కాకూడదు.
1: సో స్టూడెంట్ షుడ్ నాట్ బి ఆఫ్ ఎసెన్షియల్ ప్లెజర్.
0: విద్యార్థిగా ఉండినంత వరకు కూడా నీ విద్యార్థిగానే ఉంటుండాలి. విద్యని అభ్యసించాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ లర్న్.
0: విద్య పరిపూర్ణుడైన తర్వాత విషయార్థిగా మారవచ్చు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: అంబరీషుడు విద్యను అభ్యసించేంత వరకు దేనిని తాను తలంచలేదు.
1: అంబరీష వాజ్ నాట్ మైండ్ఫుల్ ఎనీథింగ్ సో లాంగ్.
0: పరిపూర్ణం గావించుకున్న తర్వాత రాజ్యంలో ప్రవేశించాడు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: సహాయం చేస్తూ వచ్చాడు.
1: సర్వింగ్
0: ప్రజా పరిపాలన లోపల మంచి కీర్తిని వహించాడు, సాధించాడు, ప్రజల యొక్క మనల్ని అందుకున్నాడు.
1: In his regime he brought a good name and reputation.
0: ప్రజారంజితమైనటువంటి కార్యంలో పాల్గొన్నాడు.
1: He won the admiration of everybody.
0: కట్టకడపటికి యజ్ఞములో దైవత్వాన్ని కూడాను అనుభవించాడు.
1: And he experienced the divinity while performing.
0: దైవమునే సాధించాడు.
1: He could have God.
0: దైవము యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
1: He deserved the grace of God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఏ అనుగ్రహానికి మీరు పాత్రులు కాకపోయినప్పటికీ,
1: యు మే నాట్ డిజర్వ్,
0: దైవానుగ్రహానికి పాత్రుడైపోతే ఎన్నైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సేడ్,
0: రామా నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే నాకు చాలు.
1: రామా ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి.
1: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి ఇన్ మై హ్యాండ్స్.
0: నీ అనుగ్రహం నాకు కావాలి అన్నాడు.
1: యువర్ గ్రేస్ ఐ నీడ్.
0: కనుకనే మీరు ఎన్ని విద్యను నేర్చినప్పటికీ, ఎంత గొప్ప ఉద్యోగంలో ప్రవేశించినప్పటికీ, ఎన్ని విధమైన ధనకనక వస్తువాహనాలు ఆర్జించినప్పటికీ, దైవానుగ్రహం అనే దాన్ని మొట్టమొదటి మీరు అందుకోవాలి.
1: యు మే హావ్ హై ఎడ్యుకేషన్ ద పొజిషన్ అథారిటీ వెల్త్ బట్ యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: కాశీ లోపల
1: దేర్ ఇన్ బెనార్
0: ఒక విద్యార్థి,
1: దేర్ వాజ్ ఎ స్టూడెంట్,
0: పాపం ఎక్కడ ఉద్యోగం చిక్కలేదు.
1: హి కుడ్ గెట్ జాబ్ ఎనీవేర్.
0: కానీ మున్సిపాలిటీ వాడి దగ్గరికి పోయినాడు.
1: బట్ హి అప్రోచ్డ్ మున్సిపాలిటీ అథారిటీ.
0: చెప్పారు,
1: దే సెడ్,
0: నాయన నీకు ఎక్కడ ఉద్యోగం చిక్కదు,
1: యూ డోంట్ గెట్ ఎనీ జాబ్.
0: కానీ నీవు ఇష్టపడితే ఈ మున్సిపల్ లైట్ అంతా ఉంటుందా చూడండి, ఎలక్ట్రిక్ లైట్ కాదు, ఇంతకు పూర్వం ఏదో ఒక డబ్బాలో పెట్టి దాన్ని అందించేటువంటి తైలపు దీపాలు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ దెన్. దేర్ వాస్ ఓన్లీ ఆయిల్ ల్యాంప్స్ దెన్.
0: ఆ యొక్క ల్యాంటర్స్ ముట్టించేటువంటి పని లోపల నీవు ఉద్యోగం చిక్కుతుంది, అంతకంటే పెద్ద నీకు చిక్కదన్నారు.
1: ఇఫ్ యూ జస్ట్ లైట్ దిస్ ఆయిల్ ల్యాంప్స్ దట్స్ ఎనఫ్, దట్ ఇస్ ద జాబ్ దట్ యూ కెన్ హ్యావ్.
0: ఏదైనా సరే నేను చేస్తానన్నాడు పాప.
1: హి సెడ్ ఐ విల్ డూ ఎనీ అదర్ జాబ్.
0: సరే, సాయంకాలం పోయేది, ఆ దీపాన్ని తుడిచేది, ముట్టించేది. ఈ విధంగా దారిలో ఉన్నటువంటి లైట్ అంతే ముట్టించి వచ్చాడు.
1: ఎవ్రీ ఈవినింగ్ హీ విల్ క్లీన్ ద చిమ్నీ ద గ్లాస్ అరౌండ్ అండ్ లైట్ ది ఆయిల్ ల్యాంప్ ఎవ్రీ డే.
0: ఆ తుడిచే సమయం ఏమి, స్వామి ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని, రామా ఇది నీ సేవని అని ఎంత బాగా తుడిస్తే అంత రామ సేవ బాగా చేసినట్టు అవుతుందని దాన్ని క్లీన్ గా తుడిచేటువంటి వాడు.
1: యాజ్ హీ వాస్ క్లీనింగ్ ద చిమ్నీ గ్లాస్ హీ వాస్ రిపీటింగ్ రామా దిస్ ఇస్ యువర్ సర్వీస్ సో ఇస్ టు రిపీట్ ఇట్ అండ్ క్లీన్ ఇట్ పర్ఫెక్ట్.
0: ఈ విధంగా చేస్తుంటే మిగిలినటువంటి బజార్లో లేనటువంటి ఒక లైట్ ఇతను పెట్టేటువంటి లైట్ అంత ప్రకాశవంతంగా వెలిగింది.
1: యాజ్ హి డిడ్ సో అండ్ రిపీటెడ్ క్లీనింగ్ ది చిమ్నీ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ద స్ట్రీట్ హ్యాస్ మోర్ ఆఫ్ లైట్.
0: సరే, సాయంకాలం పోయేది, ఆ దీపాన్ని తుడిచేది, ముట్టించేది. ఈ విధంగా దారిలో ఉన్నటువంటి లైట్ అంతే ముట్టించి వచ్చాడు.
1: ఎవ్రీ ఈవినింగ్ హీ విల్ క్లీన్ ద చిమ్నీ ద గ్లాస్ అరౌండ్ అండ్ లైట్ ది ఆయిల్ ల్యాంప్.

0: అది ఈ లైట్ కూడా ఆ విధంగా ప్రకాశిస్తుంది.
1: జస్ట్ యాజ్ యువర్ సీక్రెట్ హార్ట్ ఇస్ షైనింగ్,
0: ఎవరూ దాన్ని వాచ్ చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్ టు వాచ్.
0: తానే తాను చేస్తున్నాడు తన ఆత్మతృప్తి.
1: యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్.
1: దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తిగా చేస్తున్నాడు.
1: యు ఆర్ డూయింగ్ ఇట్
0: పరమ తృప్తి కోసం చేయటం లేదు,
1: నాట్ ఫర్ అదర్స్.
0: ఆ విధంగా సేవ చేసినటువంటి విద్యార్థులు లోకంలో ఎంతమందో ఉంటుంటారు.
1: దర్ మెనీ స్టూడెంట్స్ హూ సర్వ్ లైక్.
0: కానీ ఈనాడు సేవ అనేటువంటి ఆడంబరము.
1: బట్ టుడే సర్వీస్ ఇస్ పాంప్.
0: పరక చేతికి తీసుకుంటారు, రోడ్డు ఊడుస్తున్నామంటే ఏ ఫోటో తీసుకో.
1: They take a broomstick and start taking a photograph.
0: సేవకు ఫోటో తీసుకోవాలి.
1: As they serve, they want photograph.
0: ఇది ఆడంబరమైనటువంటి సేవ కానీ ఆత్మానందమైనటువంటి ఒక సేవ కాదు.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ పాంప్.
0: ఆనందాన్ని అందించేటువంటిది సేవ.
1: That should give you happiness.
0: ఉత్సాహాన్ని ప్రబలింపచేసేటువంటిది సేవ.
1: It should encourage you.
0: తనను తాను మరిపించేటువంటిది సేవ.
1: And it should make you forget yourself.
0: ఇలాంటి సేవలో మనం పాల్గొనాలి.
1: We had participated in such service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భాగవతమునందు,
1: ఇన్ భాగవతం,
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పరమ భక్తులు అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ గ్రేట్ డివోటీస్ విత్ సచ్ ఎ హార్ట్.
0: ఈ భక్తుల యొక్క చిత్తమును చక్కగా మీరు గుర్తించి,
1: వి హావ్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ ది డివోటీ.
0: దీనిని ఆదర్శప్రాయులుగా మనం విశ్వసించి
1: ఫాలో దేర్ ఐడియల్.
0: అలాంటి దీనిని మనం అనుసరించడం చాలా అవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఫాలో ది స్టెప్స్ ఆఫ్ సచ్ డివోటీస్.
0: ఇది కలికాలం అని పేరు మాత్రమే కానీ ఇది కలహకాలం.
1: We call it, this is Kali age.
0: Kali yugamu. Chinna chinna danikanta kalahalu avutunnayi.
1: For every small thing we fight.
0: Ee kalaha yugamu lopala, ee kalmasha yugamu lopala nirmalamainti yokka chittamunu meeru aviruddhi parichukoni samaja sevalo palgonali.
1: In this age of conflict and fight, we should develop your heart and participate.
0: Ee naa deshaniki nenu chestunnanu.
1: I do what I
0: say. Evariko kaadu,
1: not for others.
0: Naa daiva seva nenu chestunnanu.
1: I serve my God.
0: Ani evari endu chuchina kani daivam okkade.
1: God is one.
0: యేసు వసి సర్వభూతాంతరాత్మ.
1: God is one.
0: భావంతో మనం పనిచేయాలి.
1: We should have that feeling and work.
0: ఇలాంటి సేవాభావము విద్యార్థుల్లో వచ్చినప్పుడు అహంకారము చల్లగా దిగిపోతుంది.
1: When students develop that spirit of service, they will be free from ego.
0: దైవ చింతన చేస్తూ,
1: thinking of God,
0: సమాజ సేవలో పాల్గొన్నప్పుడు,
1: serving society,
0: దేశమే ఎంతో పవిత్రంగా ప్రకటిస్తుంది, ప్రకాశిస్తుంది.
1: The country will progress and will shine.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమనరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In our lokamulo కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రము జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: దేర్ ఫార్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ హెల్ప్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. And not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku naalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Every one will notice the four forms of education.
0: Aithe ee naalugu margamulo endu kodanu edi manchidi aneetuvanti vishayamu నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డి?
0: అదేవిధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education. చదువుకున్నారు, they bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: We don't want that type of education today.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We must make every attempt to listen to our inner voice.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: So what education we should acquire?
0: కేవలం అక్షరాలతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: By merely learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
0: కానా మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి, కాని బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: The inner voice is the true education and not the external knowledge.
0: అందువలన ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి, కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు, కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ, బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టలేకపోలేదు, మన ఎందుకే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకే ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి నేచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ నేచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైటియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పటము తచ్చటము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Think and third, we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word and deed is satya.

0: righteously.
1: కాని ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
0: But today truth is just said.
1: ధర్మమును చేస్తున్నారు.
0: They also follow the path of righteousness.
1: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
0: The true dharma lies in declaration which is put into practice in toto.
1: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
0: The truth lies in what is said and putting it into practice in true spirit.
1: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
0: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
1: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
0: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
1: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
0: How are they practicing this truth?
1: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
0: the words that they speak out with the help of the tongue,
1: దానిని మృంగివేసి,
0: they just swallow it,
1: ఆ మృంగినటువంటి ఎస్సెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
0: And that the very essence of truth is expressed.
1: కాని చేస్తున్నారే కాని దాన్ని బయటకు తీయటం లేదు.
0: They do it, they follow, but they don't publicize it.
1: ఇది పబ్లిక్ చేసినటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
0: In fact, the true publicity, it is known to public, if only you act according to what you say.
1: సత్యం చెప్పు.
0: Speak truth.
1: ధర్మం చేయి.
0: Act along the path of righteousness.
1: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
0: These two reflect the culture of Bharat.
1: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
0: These two essential satya dharma are responsible for the birth, for the origin of the remaining three.
1: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
0: When there is no truth, there is no righteousness. When there is no righteousness, there is no peace. When there is no peace, there is no ananda or bliss.
1: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
0: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
1: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత,
0: having reached dharma,
1: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
0: We'll attain the correct position.
1: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
0: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
0: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
1: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
0: When these two are in perfect balance, there will be prema or love within us.
1: Prema kaliginappude,
0: when once there is love,
1: shanti labhistundi.
0: You will acquire peace, you will be peaceful.
1: Kani ee peace kaliginappude,
0: when once you are in peace,
1: tyagam vastundi.
0: You are ready to sacrifice tyaga.
1: Ee tyagame manavuni yokka vairagyamu.
0: The tyaga sacrifice is renunciation or vairagya.
1: Anni tyagam chestunnam manamu.
0: We sacrifice all.
1: Tyagam cheyinatundi vastu mana daggara okkati kuda ledu.
0: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
1: Kani anni vintunnamu chadutunnamu.
0: We hear and we also read.
1: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
0: హ్యావ్ యూ రియలైజ్డ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్?
1: ఇది చేసి చూపించాలి.
0: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
1: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: ద ట్రూత్ ఈస్ ప్రెజెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
0: ద సత్ is just one word.
1: Sat gunamu.
0: Sat guna.
1: Ante gunam anetundi ledhi.

0: రూపమనేది.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: శాంతి, అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సచ్ అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్ హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈస్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యూ టు టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఇన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ మ్యాన్ కైండ్?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: మ్యాన్ కైండ్ ఇస్ ద వన్ విత్ కైండ్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ రెండు చేరినప్పుడే
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ యూనియన్
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు
1: వెన్ వన్స్ వీ కీప్ విత్ ఇన్ దట్ ట్రూత్ విత్ ఇన్ అస్
0: ధర్మం యొక్క ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈజ్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మము.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకం చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ You can raise any number of stories, the belief.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చుకునేటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: The worldly actions are separate.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: కనుక నువ్వు సత్య ధర్మం రెండింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharma manu nadchukunnappude shanti manlo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: Evaraina kodana engineers poi ayya ee building pai inkoka building emani kattachuna anigirappudu ayya dani punadi chudallappa antadu.
1: If an engineer puts a question, can we have few more floors, few more stories to this building, they will say, we must check the foundation.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఫౌండేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మొట్టమొదటి సత్యధర్మములు మనము ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బేస్ రిలై ఆన్ సత్య అండ్ ధర్మ.
0: సత్య అండ్ ధర్మము సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మాత్రం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ వీ డోంట్ స్పీక్ ట్రూత్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ట్రూత్ పలుకుతారు చాలా మంది.
1: మెనీ పీపుల్ స్పీక్ ట్రూత్
0: కానీ చెప్తారే కానీ చేసి చూడలేదు.
1: దే సే బట్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్.
0: కనుక నేను చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: సో వెన్ వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్ దట్ ఈస్ ప్రాపర్ వే.
0: ఈ ప్రాపర్ వేనే మనం పట్టుకుని పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ప్రాపర్ వే.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్యధర్మం అనుసరించాలి.
1: దోస్ హూ వాంట్ టు హ్యావ్ దిస్ పీస్ అండ్ లవ్ మస్ట్ సర్టన్లీ బీ ఇన్ పొజిషన్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: ఈనాడు సత్యం చెప్తున్నారు అంతమంది.
1: టుడే మెనీ పీపుల్ స్పీక్ ట్రూత్.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ధర్మ దేర్.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: వైల్ యూ రిటైన్ ట్రూత్ వితౌట్ ధర్మ ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక సత్యధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ధర్మం ఆల్సో పర్మనెంట్.
1: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
0: రెండు పర్మనెంట్ ఎంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: Satya meant, it jarigindi, it jarigindi, it jarigindi, in cheptamu.
1: Here, satya meant the narration, description of what all that had happened or transacted.
0: Adi action lekunda untunnappudu ee vidhanga cheppagalagu nevu?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: Satya dharmam rendu kuda ekam chesinappude,
1: when you unify satya and dharma,
0: శాంతి మనకి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: when once you put it in the practical field
0: adi nijamainatvanti shanti yerpadutundi.
1: You will earn the true peace.
0: Kaluka manam anni kulanu manayende untunnayi gaani satya dharma shanti prema anetvanti ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore, all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్ష్యంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు. అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేర్చుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటి మనలో చేసినప్పుడే
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ. దేర్ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడి ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children, I have to bring them up, I have to get them married, I have many responsibilities to discharge.
0: ఈనాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయం కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ. There is a lot of argumentation. There is many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect.
0: Ajyatmika mandalam.
1: Spirituality, we say.
0: Ee ajyatmika mandalam emiti? Laukikamu, bhautikamu, ee ajyatmikamu. Moodinti yokka ekatvame sarainatuvanti ajyatmikam.
1: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు,
1: యు హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
1: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే,
1: వెన్ వన్స్ దే అండర్స్టాండ్,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే,
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: Inarvamu balamu dehaliki ivatam ledu.
1: Therefore the strength is not merely confined to, limited to body alone.
0: Kaluku balamu inaadu body ni sarayinatuvanti badranga chusukovali.
1: Therefore to begin with, we should keep this body hale and healthy.
0: Chudandi manam pujistunnamu,
1: we take food.
0: Pujichinappudu దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
0: కానీ మైండ్ కూడా కొంచెం పూజించాలి.
1: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా,
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ,
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్, సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్?
0: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్, ద మైండ్, the intellect, and then the inner senses, antakkarana.
0: Annintikini antakkarana atyavasaram.
1: Inner senses, antakkarana, are most essential.
0: Kani daniki matram manam em matram lakshyam cheyakunda edo manaku sharira balam baaguntunte chuste chaalu, evaru chuste ayya chaala baaga balanga pushtiga untunnavu ani antaru.
1: We don't consider the antakkarana, inner senses, but we just go by the physical view, the physical strength, and we think he is fine.
0: Kani inadu sarainaatvanti balam chupatam ledu,
1: but we don't have the proper strength in the true spirit.
0: Kanuka manam ye okka daina chusinappudiki anniti yokka ekatvam cheyali.
1: Therefore in every aspect we should unify, we should combine, bring about harmony.
0: Kanuka inadu kulanu unity anetvanti jariginappude purity anetvanti labhistundi.
1: Therefore today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: Purity ఏర్పడినప్పుడే,
1: when once purity is established,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: Then only we will have the proper form of the divinity.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: Therefore, for every aspect, we should assume a specific form.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: The one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: First we have to understand perfectly.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతులు కూడా తెలుస్తుంది.
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind, rendu kuda ekamainappudu,
1: when once body and mind are united,
0: ee buddhi anetundi tarantra tane vastundi veta.
1: Intellect follows automatically on its own.
0: Kaluka manu buddhiki prayatnam cheyanakkaledu.
1: You don't need to make special effort to direct the intellect.
0: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ it will be able to achieve everything.
0: Kanuka manasuku motti motta motta manam sthanam ivvali.
1: Therefore we should give proper place, correct importance to this mind.
0: Mind entity daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpam yokka chedikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi koorinappude therinatvanti balam vachesestundi.
1: Thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi ee kerchief.
1: This is the kerchief.
0: Kerchief anetundi em cheyindi daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: Ee rendintu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasam lo pettali.
1: Therefore we should train the mind, control the mind to begin with.
0: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
0: Appude manaku sarinatvanti aanandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: Appudu naalugintu yokka ekatvame manava yokka shariram.
1: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: What effort should we make to combine all these four?
0: Organization చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధ, the sincerity, steadfastness, bhakti and devotion.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
0: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
1: వితౌట్ దిస్ డ్యుయాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యుయాలిజం.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని తెలుసుకోండి.
1: Therefore, faster develop unity more and more.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: Out of this unity only you will grow purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: When once there is purity, you will experience the divinity.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: Today, no one is attempting to bring in this unity.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థ.
1: Therefore, everyone must practice.
0: జ్ఞానాధ్యానం విశేషతే.
1: And out of this practice, you will be able to acquire.
0: Jnanat karma paratyage.
1: And thereafter, you will be doing perfect action.
0: Paratyage means, are karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalukane ee కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ అనేటువంటి వచ్చేటువంటిది కాదు. ఇది
1: liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
0: Chaala mandi adugutuntaru swami maaku eppudu liberation vastundi.
1: Many people ask Bhagwan, swami, when are we going to be liberated?
0: Cheyavalsina dhyanam chesinappude kada ik liberation kuda kalugutundi.
1: Bhagwan replies, when once you do, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathi okka daniki kodu sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kuda nu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ to reach the destination.
0: Indrakalama manasu atu itu chestundi.
1: Mind goes on wavering hither and thither.
0: Ee chesapudu manam appe chaala jagrataga undali.
1: We should be cautious when mind starts wavering.
0: Kaduka ee mind anetundi cheyalekunda unde kadaliki enni prayatnamlo anni prayatnam chestunnaru meeru.
1: We make all attempts in order to see that mind does not waver. It does not move in different directions.
0: Kaduka mind nu mottamotta mind nu drishti vedalakunda mind pai ne pettala.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatam anedi chaala sahajam ayipoyindi.
1: In this world the wavering nature has become quite natural.
0: Kani adi natural kaadu.
1: It is not natural at all.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు. కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: You go by your car to go to your office and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct.
0: కనుక ఈ కంపెనీని కొంతవరకు దాన్ని కూడా సర్చ్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ వి రిపీట్ గాడ్స్ నేమ్ వీ షుడ్ డూ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: సత్యంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ విల్ బీ ఇన్ ది ప్రాపర్ వే ఆఫ్ లైఫ్, దెన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ దెన్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ డిస్ఇల్యూజన్మెంట్ అండ్ దెన్ విల్ బి అవేకెండ్ ఫైనలీ.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించిపోకూడదు.
1: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: యు షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితమైతేనేమో ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూడాలి.
1: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: అట్టు చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటిగా అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధనిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధనిమీలిత, half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kalukoni peddalateta telusukoni and practice chestu ravali.
1: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: Appudu ee sarinaatri sthanam chikkutundi.
1: And then only you will hold on to the correct spiritual path.
0: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudikini
1: you may not be doing anything.
0: Manlo unnatvanti yokka ekagratanu sakriga pettukunte adi anni vidhala bhakti chestundi.
1: Then once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
0: Kanuka meeru rest of the people aa vidhanga bayata vallanu tagineatvanti oka sthitilo teppinchali.
1: Therefore we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనము అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name
0: okay naamam unde undaru,
1: we should have one chosen name of God.
0: Ante gani pari nimisham nimishaliki maarchakoddu.
1: We should never change from one name to another.
0: Aa vidhanga manam ekatma bhavanto undinappude adhe divinity cheyapothu.
1: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
0: Kaduka dhyanam anetundi kudanu కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ మెడిటేషన్ is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే తనమంతట తామే రావాలి.
1: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
1: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్.
0: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని ఒక జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనన్స్. యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతనికంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్
0: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరి ఎందుకు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: Many of our students sit for meditation.
0: చుట్టారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration chala avasaram.
1: Concentration is most essential.
0: Adi okate chakaga untunte mithavanni kuda saripothayi.
1: When once the concentration is total, all the rest of the things will be perfect.
0: Kalaga meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
1: Therefore we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
1: దో దే సిట్ ఇన్ పద్మాసన, మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
0: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
0: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ has got this single-pointed attention, you can certainly attain. We should know this truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth. So we should understand clearly the unity of these two. Of these two, truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves.
0: Keshavaya Namaha.
1: Say Keshavaya Namaha.
0: Narayana Namaha. Anantuttaru. Keshavaya Namaha. Keshavunne Tatsukovali.
1: They repeat so many names. For example, when once they Keshavaya Namaha, they should think of Keshava only. So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When this light is one, there may be any number of
0: powers.
1: Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani. Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటిది ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ట్రూత్ ట్రూత్
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
1: హియర్ ఈజ్ ట్రూత్.
0: ఇదే సత్యము.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఇదే సత్యము.
1: దట్ ఈజ్ ట్రూత్.
0: చెప్పుకుంటే అంతా సత్యమే.
1: Therefore, you find truth everywhere, all over.
0: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: In fact, there is no place where there is no truth that is divine.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: Whatever is done with this understanding,
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: And we should hold on to this fundamental principle of truth.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను
1: all the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, All those are artificial.
0: Artificial చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: What is the use by following these artificial methods?
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: So we should never adopt these artificial procedures.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: Therefore we should have satisfaction to our heart.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో ఈగల్ల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
0: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడా ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినీతిగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి అంత కొంచెం వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
0: కానీ అందరూ ఏదో కొంతదైనా,
1: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
0: Kalki andarki oka suri poda pattaliki veedu kadu.
1: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: Aa vyakti oka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigrathiga maarchukuntu pothe tappa anni vidhala phalatham ledhu.
1: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: Kanuka sir yedi cheyagalante veel lekapothe oka namasmaran chesukuntukondi.
1: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajan Vinasa Shanti Nahi.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagavan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింపచేయడానికి మనందరినీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: అవర్ కోటి కోటి ప్రణామ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. వి ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday and today 80th birthday. My son Rahul is equally blessed by Swami. And today we have got two distinguished musicians on the drums: Tawfiq Qureshi, the son and disciple of legendary Ustad Allah Rakha Khan Sahib, who also came here and played for Swami. And on the tabla, we have got Yogesh Samsi, again a disciple of Ustad Allah Rakha Khan Sahib. So this is our humble offering, the first piece, the musical composition by Rahul Sharma, Celebrations, and that will be followed by another composition, Baba, We Love You.

0: నెక్స్ట్ సంగీత సమ్రాజ్ఞి క్వీన్ ఆఫ్ మ్యూజిక్ బేగం పర్వీన్ సుల్తానా గారిని వోకల్ క్లాసికల్ అందించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఓం సాయిరామ్. మై కోటి కోటి సష్టాంగ్ ప్రణామ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై భగవాన్ శ్రీ శ్రీ సప్త సాయి బాబా. బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై కోర్ ఆఫ్ మై హార్ట్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ దిస్ హోలీ ఒకేజన్. ఓం సాయి రామ్ టు ఆల్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్. I am singing Baba Sai Bhajans, which is composed by Ustad Dilshad Khan Sahab for this particular occasion. Sai Ram.

0: Children, you have gathered many virtues that uphold dharma.
1: But something is still missing.
2: Missing?
3: Yes, the treasure that is like the string of a necklace upon which every bead rests.
0: The one that gives life to all the other treasures.
2: The treasure of love.
4: స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
5: హౌ టు ప్లీజ్ భగవాన్?
4: సద్గుణమును మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
5: ఫస్ట్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
4: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
5: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
4: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
5: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ రైచియస్నెస్.
4: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటి.
5: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
4: వే ఆఫ్ లైఫ్
5: ఇస్ వే ఆఫ్ లైఫ్.
4: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ ట్రూత్. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ పీస్. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లిస్. వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ గాడ్.
6: దిస్ ఇస్ అవర్ ధర్మ. We will uphold these. We will strive to follow the path our beloved Sai Mahal entrusted us with.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Commemorating the birth centenary of our most beloved Bhagwan Shri Satya Sai Baba. The Shri Satya Sai Seva Organizations India has been organizing the Shri Satya Sai Run and Ride event for the spirit of unity over the last 1 year in more than 60 major cities across India, where more than 1,20,000 participants have participated so far. Tomorrow morning at 5:30 a.m., more than 15,000 participants are coming to Shri Satya Sai Hillview Stadium for the grand finale of Shri Satya Sai Run and Ride event. The closing ceremony of Shri Satya Sai Run and Ride event will be held tomorrow morning here in Sai Kulwant Hall. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence, comprising the entry of the ceremonial procession, lighting of the lamp, overview presentation of the Shri Satya Sai Run and Ride initiative by the organizers and the participants, an audiovisual presentation and release of a commemorative report titled Shri Satya Sai Run and Ride, A National Chronicle, followed by a talk by the All India President, Shri Satya Sai Seva Organizations, Shri Nimish Pandya Garu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The Shri Satya Sai Institute of Higher Learning is conducting the summer course in Bharatiya Culture and Spirituality for the students and faculty members from 26th to 28th of July. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50 p.m., there'll be an invocatory Vedam, followed by a 10-minute summary of the first day's proceedings of the summer course by a student of the institute. At 5 p.m., the proceedings of the graduation ceremony for the Young Adults Leadership Program for Self-Transformation conducted by the Shri Satya Sai Global Council will commence, comprising a brief introduction on the Young Adults Leadership Program, talk by the guest speaker, Brother Amar Lachman, a drama presentation by the young adults titled Sadacharena Sadgatim Prapnoti, followed by the certificate distribution ceremony. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా సుమారు 60 ముఖ్య పట్టణాల యందు శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చినారు. సుమారు 120,000 మందిపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ చివరి కార్యక్రమం రేపటి ఉదయం 5:30 శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 15,000 మందిపై పాల్గొంటున్నారు. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి ఉదయం శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ యొక్క ముగింపు కార్యక్రమం జరుగుతుంది. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8:00 వేద పట్టణంతో ప్రారంభమవుతుంది. 8:20 రేపటి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. సాంప్రదాయక ఊరేగింపు, జ్యోతి ప్రజ్వలన, రన్ అండ్ రైడ్ కార్యక్రమం గురించి నిర్వాహకులు మరియు పాల్గొన్న వారిచే సమర్పణ, ఒక వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ అ నేషనల్ క్రోనికల్ పేరిట నివేదిక సమర్పణ, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారిచే ప్రసంగము. రేపటి ఉదయం కార్యక్రమం భజంతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ జూలై 26వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు విద్యార్థిని విద్యార్థులకు మరియు అధ్యాపకులకు భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతనందు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. సాయికుల్వన్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 వేదోచ్చారణ, అనంతరం ఉన్నత విద్యా సంస్థకు చెందిన విద్యార్థిచే వేసవి తరగతుల మొదటి రోజు సారాంశం సమర్పించబడుతుంది. 5:00 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వారు నిర్వహిస్తున్న యంగ్ అడల్ట్స్ లీడర్షిప్ ప్రోగ్రాం ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క స్నాతకోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యంగ్ అడల్ట్స్ లీడర్షిప్ ప్రోగ్రాంపై పరిచయ ఉపన్యాసం, అతిథి వక్త శ్రీ అమర్ లక్ష్మణ్ గారిచే ప్రసంగం, సదాచారేణ సద్గతిం ప్రాప్నోతి పేరిట యంగ్ అడల్ట్స్చే నాటకం, సర్టిఫికెట్ల ప్రదానం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ఆధ్యాత్మిక కార్యక్రమమును స్వామి సన్నిధిలో అందునా ప్రశాంత నిలయంలో చేయగలగడం నిజంగా మా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాము. ఈనాటి సాయంకాలం శ్రీమతి ఈమని లలితాకృష్ణ గారు చిత్రవీణిపై సంగీత ప్రదర్శన చేయబోతున్నారు. స్వామి, ఈ అరుదైన అవకాశాన్ని అందించినందుకు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ తమ దివ్య సన్నిధిలో ప్రదర్శించుటకు అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. హంబుల్ సెల్యూటేషన్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఇన్ ఎన్ ఎండివర్ టు ప్రొపగేట్ సనాతన ధర్మ ఒరిజినేటెడ్ బై అవర్ బిలవడ్ స్వామి, అ సిరీస్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ బై నేమ్ సనాతన వైభవం ఆర్ బీయింగ్ ఎన్విసెస్డ్ విత్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్ప్రెడింగ్ మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, డాన్స్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ ద సొసైటీ. Blessed indeed we are and grateful to Swami for giving us an opportunity to perform the first of these programs at His lotus feet in Prashanti Nilayam. This evening, Srimati Eemani Lalita Krishna will be giving a presentation on Gotu Vadyam, which will be followed by a devotional song and instrumental music by the ex-students of Sri Satya Sai Mirpuri College of Music. Swami, we pray to you to bless us and give us enough strength to perform before you. Jai Sai Ram.

భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను

0: ఇంతకంతెను దౌర్భాగ్యమేమి కలదు.
1: ఇండియన్ భారతీయ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ ది హైయెస్ట్ మోస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వాట్ గ్రేట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ కెన్ హ్యాపన్ దాన్ భారతీయులు దెమ్సెల్స్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దెర్ ఓన్ కల్చర్ విచ్ ఇస్ సో సీక్రెట్.
0: జీవయాత్మ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కాని ఐక్యతను సాధించలేకపోతున్నారు.
1: భారతీయ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
0: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
1: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
0: భారతీయుడి పవిత్రమైన సనాతన ధర్మము.
1: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
0: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
0: అవతారములకు ఇది ఆటపట్టు.
1: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
0: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతా మతాలు కూడా ఇది పుట్టినిల్లు.
1: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మెర్లీ ఆఫ్ ది అవతార్ ఋషిస్ మునిస్ సేక్రెడ్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
0: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయడానికి వీలు కాదు. అది ఏ విధంగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ దీనికి ఏనాటికి నాశం లేదు.
1: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఐట్ హావ్ బీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
0: యుగమునంద కూడాను ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
1: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దెర్ ఇస్ నో టైమ్ వెన్ సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్.
0: విదేశీయులు భారతీయ దేశం పైన సహస్ర నేత్రములతో కళ్ళు పెట్టి చూస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్.
0: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
0: కానీ భారతీయుల వారసత్వమైన ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టు ప్రయత్నిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
0: యొక్క వైచిత్ర్యం.
1: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్.
0: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగభాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
1: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
0: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
1: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ, బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వి కెన్ హోల్డ్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే.
0: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటుంది.
1: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్టర్న్ కల్చర్ అండ్ వెస్టర్న్ ఐడియాస్.
0: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
1: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్టర్న్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
0: గొప్ప దురదృష్టము.
1: దిస్ ఈస్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
0: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్ సెల్ఫ్ వై డూ యూ గోయింగ్ సర్చ్.
0: గోమిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పములకై ప్రీతి ఏల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ విష్ఫుల్ ఫుల్లింగ్ ట్రీ రైట్ వెరీ నియర్ యూ వై షుడ్ యూ గోయింగ్ ఫర్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: అడిగిన పాలిచ్చు కామధేనువు యుండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ కామధేను ఇట్ సెల్ఫ్ విచ్ కెన్ గివ్ ది నెక్టరైన్ మిల్క్ వై షుడ్ యూ పే ఫార్ అండ్ బై ద మిల్క్.
0: ఎన్న భారతే తన్న భారతాన్ని భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
1: దెర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వశక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము భారతదేశాన్ని ఆశాశ్వతంగా చూసుకోవటము భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
1: ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ మిస్ఫార్చ్యూన్ అండ్ బ్యాడ్ లక్ ఫర్ భారతీయస్ ఇఫ్ దే క్రిటిసైజ్ భారతీయ కల్చర్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ ఆల్ ఐడియల్స్ అండ్ స్టార్ట్ ఇమిటేటింగ్ ది అదర్ కల్చర్స్ అండ్ అదర్ సివిలైజేషన్.
0: నిజముగా భారతీయుల యొక్క మహాభాగ్యం అనేటువంటిది ఇంత అంతని చెప్పటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ వాట్ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ ఈస్ దట్ ఆఫ్ భారతీయాస్.
0: దానిని అనుభవించడానికి యోగ్యత కూడా అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
0: పాండిత్యము ఉండవచ్చును,
1: స్కాలర్షిప్ మే బి దేర్,
0: విద్యావంతుడు కావచ్చును,
1: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్,
0: శక్తివంతుడుగా ఉండవచ్చును,
1: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్,
0: కానీ ఎన్ని బలము నుండి కూడా ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
1: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
0: వేద శాస్త్రములు వివరించి బుధులు చేయ చెప్పించవచ్చు, తా చదవచ్చు.
1: One may read scriptures and make great scholars repeat those scriptures.
0: Yajnayadikta pambulu adhikaru janu cheyinchavachu ta cheyavachu.
1: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
0: Illalonaga teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
1: You may go to various pilgrimages and may earn the merits of visiting
0: Ashtanga vidyalanu aaryulaku upadeshinchavachu ta cheyavachu.
1: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లేర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
0: కానీ దేహేంద్రియములని కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికీ సాధ్యము కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్ టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
0: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
0: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
1: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మనది భారతీయులందరికీ కూడా ఒక్క మానవ జాతి అని.
1: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
0: భగవంతుడు.
1: దట్ ఈస్ గాడ్.
0: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
1: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
1: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
0: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
1: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
1: గాడ్ హూ ఇస్ ద ఫారం అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
0: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమన్మయుడుగా తాను జీవించాలి.
1: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
0: Kevalamu ujjogamula chetanu vyaparamula chetanu dhanamunu manam sampadinchukuntam.
1: By undertaking various jobs, employment and business, we may earn money.
0: Ee dhanamandi kudanu anityamainatundi.
1: This money is transitory, temporary.
0: Nityamaina satyamainatundi yokka aadhyatmika dhanamunu kudanu manam sampadinchadaniki ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమధనమును మనం సంపాదించుకోవాలి.
1: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్ బై గివింగ్ హిమ్ లవ్.
0: ప్రేమ ఒక దిక్చూచిక యంత్రం వంటిది.
1: లవ్ మే బి కంపేర్డ్ టు ఏ కాంపస్.
0: దిక్చూచిక అయితే ఈ దిక్చూచిక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
1: It always shows north or direction wherever you keep and whichever side you turn.
0: Adhe vidhamgane parama bhaktudainatundi yokka manavuni yokka drishti emi chesina emi chusina emi cheppina emi talichina adi bhagavantuni vaipane panustundi.
1: Similarly, if a human being is a devotee, he should, whatever he does, whatever he thinks, whatever he looks to, it turns toward God.
0: Atti premanu matramu manamu తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అనేటువంటి కత్తి వంటిది.
1: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఏ షార్ప్ స్వోర్డ్.
0: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
0: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
0: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడా కొంత ఒక శక్తి కావాలి.
1: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
0: దానికి అర్హత ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
0: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
0: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
1: హీ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
0: దివ్యమైన ప్రేమతత్వం వ్యర్థమైనటువంటిది కాదు.
1: The sacred love can never be, never go away.
0: ee premane ahankara paramainappudu vikrutam avutundi. idi aatma paramainappudu sukrutam avutundi.
1: If the same love is associated with ego, it would be going in a crooked way. If it is associated with atma, it will be proper.
0: tarupane aatma bhavame prati oka manavuniki atyavasaram.
1: Every person therefore should develop the feeling of atma.
0: innadu manam chese sarva sadhanalu kodunu aatmanveshana kosamani bhavistunnamu. ade chaala parapaatu.
1: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
0: Anveshana cheyavalasinatundi kaadu Atma.
1: Atma is not such which will have to be encountered.
0: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
1: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
0: Anatma anetundi padartham marokati ledu jagatlo.
1: There is nothing like anatma which is not atma.
0: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundali.
1: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
0: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
1: You have to correct your own vision. There is nothing else.
0: Drishti anaga kevalamu netramulato chuseyatundi drishti kaadu.
1: When we say vision, it is not the vision of the physical eye.
0: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
1: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
0: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా మానసికంగా చేస్తున్నాము.
1: All the spiritual exercises we are doing only with the help of the mind.
0: Samasta sadhana kodunu manase deeniki oka adhipatiga untundani.
1: Mind is the master of all the exercises undertaken by us.
0: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kodunu veedu gamyani ye matram kodunu artham chesukoledu cheraledu.
1: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
0: Donga enatikainanu tanam taanu pattinchukuntada?
1: Can a thief make an effort to get caught by someone else?
0: Manasu oka donga vantidi.
1: Mind may be compared to a thief.
0: Aa dongana aashrayiste tirigi taanu dongaga maarchaliki veelavutunda?
1: If you take shelter with such a thief, can you reach the goal of life?
0: Saraga manasunu manam aashrayinchakoodadu.
1: We should not take shelter with under mind.
0: Mari ee vidhanga ee aatmanu darshinchali.
1: Then how can I get a vision of
0: manasunu maristhe unnadi aatmane?
1: If you forget the mind, then what remains is only aatma.
0: కనుక మనోని క్రమం కాదు మనం చేయవలసినటువంటిది.
1: Therefore it is not controlling of mind.
0: ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
1: We have to develop a vision.
0: మనసు అదృశ్యమైపోతుంది.
1: A vision of atma, then mind disappears.
0: కీర్తి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
1: For getting this good fortune, many people go to preceptors for teaching, ఉపదేశం.
0: ఉపదేశం అనగా ఏమిటి?
1: What do you mean by upadesha?
0: Om namah shivaya. Om namo narayanaya. Ilanti okka padamulu maatrame uchcharinchinanta maatrame upadesham avutunda?
1: By merely chanting om namah shivaya, om namo narayanaya, are we going to achieve anything?
0: Upadesham anaga swasthanamulaku sameepinchatame upadesham.
1: Real meaning of upadesha is going to the place of origin from where you have come.
0: Tana sthanamulaku sameepanga chertatame upadesham.
1: Going closer and nearer to the place from where you have originated.
0: Kevalam naamamulu cheta uchcharinchinanta maatrame aa sameepaniki manam cheralemu.
1: By merely repeating the name, you are not going to reach the goal.
0: Ippudu Rama, Krishna, Govinda, Narayana aneetundi naamamulu uchcharistunnamu.
1: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
0: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
1: ఆల్ దీస్ నేమ్స్ ఆర్ క్రియేటెడ్ వన్, దే హావ్ బీన్ గివన్, దే ఆర్ నాట్ నేచురలీ ఎగ్జిస్టింగ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు.
1: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
0: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
1: ద వన్ విచ్ హెస్ టేకన్ ఇస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
0: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
1: The one which has taken its birth in the very first instance is I. This is ego.
0: Kanuka mottamota ee nenu aneetundi sankalpanni gurtinchukodaniki prayatnam chesinappudu sarvam kuda nu gurtinchukunnavadu avutadu.
1: If we can understand the real meaning of I, then we will have understood everything.
0: Pranavam kuda nu nenu aneetundi sankalpam puttina tarvatane puttinadi kani pranavam modati shabdam kaadu.
1: Even pranava has taken its origin only after I have taken its origin.
0: Anni sankalpamula kante mottamota nenu aneetundi sankalpam puttina tarvatane neevu atanu aneetundi sankalpalu migilinatundi sankalpalanta kudanu aavirbhavistunnayi.
1: In the very first instance this thought of I was born, then only the question of you, she, they, all of them have taken their birth.
0: Kanuka tanantana modalu nenevaru nenevaru aneetundi satyanni gurtinchukovali.
1: Therefore in the first instance one should recognize the truth behind who am I.
0: Nenu brahma, nenu brahma ani nirnayam chesukovachu.
1: You may come to the conclusion that I am Brahma, I am Brahma.
0: Aithe akkada kudanu nenu brahma, akkada kudanu oka nenu unnadu kada.
1: Even there when you say I am Brahma, there is I and Brahma.
0: Aa nenu evaro telusukunnappudu brahma sahajanga artham avutundi.
1: If you can understand I, they, then who, you can understand who Brahma is.
0: Ee naadu భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. హీ దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దేర్ బర్త్.
0: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.

0: అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: అగ్నిజ్వాల నుండి ఏర్పడేటువంటి కణములే ఈ అగ్ని కణములు.
0: All these things are like sparks from the fire of
1: ఈ జ్వాలనే దైవము.
0: This flame may be compared to God.
1: అగ్నిజ్వాలనే కణములే ఈ జీవులు.
0: From this flame have emerged all these jivas and as sparks of
1: flame. అగ్నికి ఏ గుణములు ఉంటున్నామో ఆ జ్వాలలకు కూడా అదే గుణములు ఉంటున్నది కణములకు.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనం సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
1: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: దేర్ ఇస్ అనదర్ గ్రేట్ వాక్య తత్వం.
1: ఏది నీవుగా ఉన్నావు?
0: వాట్ ఆర్ యూ దే?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
1: విత్తనం ఉన్నది.
0: దెర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హెస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హెస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: All these leaves, flowers, fruits, branches and limbs of the tree declare that we are the same as the seed.
1: వృక్షము పుష్పము ఫలము కాయలు అన్ని కూడా ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజము.
0: What is the basis for these branches, these leaves, this tree and all the
1: బీజము బీజముగా ఉన్నంతవరకు వృక్షంగా మారడానికి వీలు కాదు.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: బీజము తన రూపాన్ని త్యాగం చేసినప్పుడే అది ఒక మొక్కగా మారి వృక్షంగా మారుతుంది.
0: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
1: సర్వ దుఃఖములకు తన అనర్థములకును ఈ దేహభ్రాంతియే మూల కారణము.
0: For all this sorrow and all this suffering, it is the
1: ఈ దేహభ్రాంతి అనేటువంటిది ఒక బీజము యొక్క భ్రమ.
0: ఇట్ ఇస్ ది బాడీ కాన్షియస్నెస్ విత్
1: దాని అందే సర్వము ఉంటున్నది.
0: అండ్ ఇన్ దిస్ మే బి కంపేర్డ్ టు ఎ సీడ్.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహభ్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
1: దేహభ్రాంతిని త్యాగం చేయాలి.
0: Give up the body consciousness.
1: జీవరుచ్ఛంగా అభివృద్ధి కావాలి.
0: Develop yourself into the tree.
1: జ్ఞాన ఫలంగా రూపొందాలి.
0: And then we will not reach the
1: అప్పుడే ఆనందమనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
0: Then only we can get bliss.
1: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
0: The immortality of divinity cannot be attained either by money, by action, by anything else, excepting
1: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వాడు అజ్ఞానియే.
0: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
1: తనకు తాను పెట్టుకున్న పేర్లే కాని మరొకటి కాదు.
0: Whatever he thinks of himself is the name given to him by himself.
1: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
0: హీ ఈజ్ ది వైజెస్ట్ పర్సన్ హూ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం చేయలేడు.
0: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
1: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
0: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
1: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్ ఆఫ్ డివోషన్.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ కెనాట్ బి ఎన్ ఈజియర్ పాత్ దాన్ ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్.
1: అందరినీ ప్రేమించాలి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైనటువంటి శక్తి అదియే.
0: That is the greatest strength.
1: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
0: లవ్ కెన్ బ్రింగ్ అబౌట్
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్
1: ఈనాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడా ఏకత్వం యొక్క అంశములే.
0: ఆల్ దిస్ డైవర్సిటీ విచ్ యూ సీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ యూనిటీ.
1: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
0: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఈజ్ అండర్లైన్.
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం వాట్ ఎవర్ విచ్ వీ విల్ ఫేస్.
1: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు

0: ಸಾಧನೆ ಬರ್ತಕ್ಕಂಟಿದೀವಿ. ಏಕತ್ವವು ಅದೇ ಐಕಮತ್ಯವು.
1: ಭಾರತೀಯ ವಾಟ್ ದೇ ವಿಲ್ ಹ್ಯಾವ್ ಟು ಅಚೀವ್ ಇನ್ ದಿ ಫ್ಯೂಚರ್ ಈಸ್ ಯೂನಿಟಿ, ದಟ್ ಈಸ್ ದಿ ಮೋಸ್ಟ್.
0: ಐಕಮತ್ಯವು ಲೇಖ ಏ ಚಿನ್ನ ಕಾರ್ಯಮನ್ನು ಕೂಡ ನಾವು ಸುಲಭವಾಗಿ ಸಾಧಿಸಲೇವು.
1: ವಿತೌಟ್ ಯೂನಿಟಿ ವಿ ಕೆನಾಟ್ ಅಚೀವ್ ಎನಿಥಿಂಗ್.
0: 78 crore ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైనా కూడాను సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
1: దేర్ ఆర్ 78 crore ఆఫ్ పీపుల్ బట్ దేర్ డజంట్ సీమ్ టు బి మ్యూచువాలిటీ అండ్ లవ్ బిట్వీన్ వన్ అండ్ అదర్.
0: వ్యక్తి చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
1: హూమ్ ఫోర్ ఎవర్ యూ సీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈజ్ ఇట్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆనంద్.
0: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గ భేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
1: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
0: Yavari ekulama kadu manava kulam manava jati.
1: Everyone belongs to the religion of humanity. There is nothing like different religion.
0: Nenu brahmanudu, nenu kshatriyudu, nenu shudrudu, nenu vaishyudu ani anukotamu ee deha branti valla kaliginatunte kada.
1: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaisya based upon the physical body and attachment.
0: Nenu evaranu, nenu vruddhulanu, nenu streeni, nenu purushulanu anukovatam kodunu deha branthe kada.
1: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body and the
0: purushulu ikkada untunnaru.
1: There are women and men here.
0: మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
1: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
0: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్ విమెన్.
0: ఇవన్నీ దేహాలతో అంటగట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వి ఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్స్ సో.
0: కనుక దేహభ్రాంతి ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడాను అతన్ని అరికట్టుతున్నవి.
1: Only a person who is swayed by the physical bodies and
0: bhagavantuni vara prasadamainatunte panchabhutamulaku ekulam untundadi.
1: What caste do you ascribe to the five elements given by God?
0: Neetu ekulamu nippu ekulamu.
1: What caste do you call for water? Air.
0: Gaali ekulamu gagana ekulamu.
1: And similarly to the fire and to other elements.
0: Ivi andariki samaname kada.
1: They are all common for everyone.
0: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
1: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
0: Kanaku mana jeevitamantai kodunu dehabhrantilone deha aashanatone manam ankitam gavistunnamu.
1: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
0: Devam ennaina pettukochu kaani సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీ బిలాంగ్ టు వన్ నేషన్.
0: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
1: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్, వీ షుడ్ అండర్టేక్
0: ఇట్. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
1: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
0: దీన్ని చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
0: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
1: లైఫ్ మే బి బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
0: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
1: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ థ్రో అవే దట్ లీఫ్.
0: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు సదాచారములు సత్వవర్తనలు అనేటువంటి యొక్క ఫల పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి 10 మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విశ్వమును నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్ గుడ్ వర్చ్యూస్ యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్డ్స్ త్రో అవే దిస్ బాడీ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
0: అయితే విస్తర కలగలేదు కదా అని అసభ్యమైన పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీవ్ ఫర్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్ జస్ట్ బికాస్ లీవ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్ కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
0: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్
0: రుచికరమైన పదార్థములే మనం ఆశిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
1: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
0: కనుక మనం ఈ దేశం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
1: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్
0: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
1: సేక్రెడ్ క్వాలిటీస్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
1: we have to enjoy the divine feeling and experience
0: చేయరాదు
1: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ
0: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు
1: జస్ట్ బికాస్ యూఆర్ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్
0: కన్నులు ఉన్నాము కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు
1: జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్
0: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి
1: యూ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్
0: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు
1: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్
0: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి
1: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి
1: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్ సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
0: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు
1: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్
0: భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు
1: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్
0: ఇది అనేక విధములుగైనటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు
1: భారతీయ కల్చర్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్
0: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము
1: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హెస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్
0: భారతదేశము మట్టి ముద్ద కాని మాంసపు ముద్ద కాని కాదు ఇది
1: should not consider Bharat as a piece of mud or earth.
0: ఇది అమృతం ముద్ద
1: we must treat this as
0: ఆనందపు ముద్ద
1: the very embodiment of immortality
0: and శాస్త్రమైనటువంటి యొక్క వెన్న ముద్ద
1: this must be treated as a lump of butter which is the essence of all the
0: sacred విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము దానిని విశ్వసించటము అనుసరించటము ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
0: కన్క్లూజన్ ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు
1: God has manifested himself in all these forms. He can
0: undertake any activity. అది చేస్తాడ అట్ట ఉంటాడ ఇట్ట ఉంటాడ అని విచారించి నిర్ణయించేటువంటి శక్తి ఎవరికి అధికారం లేదు
1: You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing?
0: భగవంతుడు ఏమైనా చేయించు
1: God can do anything.
0: కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు
1: He may make you weep and cry. He may save you from the tears.
0: Yogi bhogika cheyu. Yogi yogika cheyu.
1: He can transform a yogi into an indulgent person.
0: Pichilu vattinchu, pichi pogottunu.
1: He can save you from madness and he can confirm
0: that. Rakshinchu, rakshinchu, atamanchu.
1: He can create, he can protect, he can destroy.
0: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు
1: గాడ్ నోస్ వాట్ టు డూ వెన్ త్రూ హూమ్ అండ్
0: దైవం ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ద అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్
0: హిరణ్యకశిపుడున్నాడు
1: దేర్ ఇస్ హిరణ్యకశిపు
0: ప్రహ్లాదు ఉన్నాడు
1: దేర్ ఇస్ ప్రహ్లాద
0: ప్రహ్లాదుని రక్షించాడు హిరణ్యకశిపుని శిక్షించాడు
1: హిరణ్యకశిపు వాజ్ పనిష్డ్ ప్రహ్లాద వాజ్ సేవ్డ్
0: అతని ప్రారంభము అతని యొక్క సంచితము అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు ఆ శాపమునకు ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించి చేస్తాడు
1: గాడ్ అండర్టేక్స్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
0: విశ్వ రూపం
1: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ హావ్ టు
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు
1: గాడ్ హ్యాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్
0: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే
1: గాడ్ హూ డజంట్
0: అది పవిత్రమే
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్
0: అది ధర్మమే
1: ఇట్ ఈస్ రైట్నెస్ ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ that God should do such and such a thing.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి శాస్త్ర పరిజ్ఞానులు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి

0: మటుకి నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: ఈవెన్ ది గ్రేట్ మహర్షిస్ హూ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ ది అదర్ స్క్రిప్చర్స్ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్.
0: ఇది అని చెప్పంగా కలరు కానీ సత్యమిది అని చెప్పంగా ఎవరి తరము?
1: It is possible for anyone to say that this is not God. But who can say that such and such a thing is God alone?
0: Jagatikantayakunnu patradhari sutradhari thane.
1: The director and the actor and the wire puller, everything
0: is God. Neerukunnu atanaku patradhariga natan chestunnadu.
1: Even in your forum, he has been playing the role of a
0: anedi thane, anipinchukunedi thane.
1: He is the one who comments and who is commented upon.
0: తానే తిట్టించుకునేది తానే.
1: He criticizes and he is criticized.
0: ఏడ్చేది తానే, ఏడిపించేది తానే.
1: He cries and he makes others cry.
0: ఇలాంటి భగవంతునికి ఏది నిర్ణయం అని నిర్ణయించడానికి వీలవుతుంది?
1: When God is like that, how can you decide what
0: I say? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
1: But it is the love which can attract such divinity.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: It is not possible to have that power of attraction for everyone.
0: Samudramunake vishalamaina anantamaina agadhamainatunte lotu ettu podu untadi.
1: It is only the vast ocean which has got immeasurable depth and water.
0: Danu undi tetukunnatunte oka tumbler water ku neetikanta dani yokka vishalata untada?
1: How can a tumbler which carries water from ocean have the same water?
0: Undavachunu kani ee neetilo ee aneeru samudram kaaneradu.
1: The water may have the taste of the water of the sea,
0: అదే రీతిగా
1: but it cannot be ocean.
0: జీవులుగా ఉండేటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కారాస్.
0: లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్ష్మణుడు లక్ష్మి సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ సీత అండ్ అదర్స్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
1: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
0: Inni lakshanamandi inni velamandi inni vidhamainatu janamalanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kaani adi lekapothe inni velamandi raavadaniki avakasam ledu kada.
1: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able how
0: ee naadu inni vela mandi ikkada cheraru evarikaina oka invitation andinchama
1: today
0: ammani jobulu emaina raasama leka ee paper lo emaina kada prakatana chesama
1: today so many thousands have gathered here. Is there any invitation sent? Is there any declaration in the newspaper?
0: Aa prema yokka aakarshane deeniki moola kaaranam.
1: The basis for people coming here is the power of attraction, love.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు

0: ఒప్పుకున్న హ్యావ్ ఐ కమ్ టు యూ వితౌట్ హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ఎ చింతామణి అండ్ యూ కెన్ కన్ఫర్ ఆల్ ది
1: కరుణాసాగరమైనటువంటి చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమందిని నీ ఆకర్షించేటువంటి ఒక ఇది ఉంటుందా? కనుక ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఇందరూ చేరడానికి వీలవుతుందా రామా అన్నాడు.
0: హీ డిక్లేర్డ్ రామా would thousands of people gather if only you did not have the gem of chintamani with you.
1: prema chintamani ikkada undatam chetani inta mandi ikkada cheradaniki veelayi.
0: because of the existence of such prema chintamani in swami so many people have been able to come here
1: tochinattu varu kaani evaraina sare inta mandi velada mandini aakarshinchetundi shakti choopinchavanandi.
0: many people may talk many things but is there anyone who has got the power
1: to carry on teeskunchi akkada gimpina undadaniki veelundadu parigetti pothuntaru.
0: even if people are carried in trucks and put them they would run away from there.
1: oddu oddu oddu ni chettu kuda stalam ledani cheppina kuda chetta kindaina untam antaru gaani veniki povadaniki em maatram angikarinchadu.
0: but on the other hand here when we say that there is no place not even place in shed
1: idi ye nijamainatundi hrudayaniki hrudayamiki sambandhinchina prema.
0: this is the love from heart to heart. this is the basic
1: nirbandhanga evvarini kuda meeku raavadaniki veelundadu.
0: no one is compelled to come here.
1: ఆ ప్రేమ పాసమే వీరిని అందరినీ ఇక్కడ కట్టి వేస్తుంది.
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్ పీపుల్ హియర్.
1: మనకు దైవ శక్తి,
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరు కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: యూ మే బి థింకింగ్ దాట్ దీస్ పవర్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ దీస్ పవర్స్ ఆర్ షోన్.
1: ఈ శక్తిలో ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: ఇన్ యువర్ అండర్స్టాండింగ్ దిస్ మే బి ఎ డెమోన్స్ట్రేషన్.
1: ఇది నాకు సహజము.
0: This is natural
1: for me.
0: For your own wrong vision.
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: I am following my own principle.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: And what is natural to me is love.
1: అందరికి సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for anyone.
1: ఎన్ని శాస్త్రములైనా, ఎన్ని వేదములైనా, ఎన్ని ఉపశృతులైనా, ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you
1: just prema matrame aadharam chestunna variki idi artham avutundi.
0: Only those people who have got love in their heart and who conduct themselves on the basis of love can understand
1: it. Paisa kharchu ledu.
0: For love, you need not spend even a penny.
1: Sahajangane aa prema untunnadi.
0: You in your own heart there is love.
1: Aa sahaja premanu meeru anubhavinchadaniki prayatnam chesthe adhe meeku labhyam avutundi.
0: If you can experience that love in the natural way which is inherent in you, you can understand.
1: Ramadas cheppadu.
0: Ramadas has declared.
1: Ramanamamannu mithayi idigo randi bhaktulara.
0: Oh devotees, come here. Here is a cake of
1: Veda saramanu godhuma pindilo veda vakyamanu.

0: Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
1: Raka raka maina di Rama mitai sakala roga nivarana voi.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins. Vakakasainanu kachuledoyi anandamugamiru andukondoyi ramanamamanu mitayi idigo kandi bhaktulara.
0: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: Deeniki yematramo naya paisa kachuledu.
0: There is no expenditure of even a
1: 5 rupees.
2: Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
1: Kanuka ee puttapatti yatra anekunte kharchu kudanu adoka kharchu kaadu adoka praaptiye.
2: Whatever expenditure you incur in the pilgrimage,
1: aithe aa kharchu leka ee praapti meeku labhyam kaadu.
2: Without that expenditure, you cannot get this property. Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief. Without giving, how can you get anything at all?
1: అదే రీతిగా మీకు ఏ కించిత్తైనా కూడా మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భావం అనేటువంటిది మీకు లభ్యమవుతుంది.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
1: భగవత్ ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ.
2: God's love is such that it gives and receives.
1: భగవంతుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి తలచినా అంతకును తగిన నిమిత్తమే కానీ తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఇస్ ఓన్లీ
1: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
1: దేర్ ఇస్ నో థింగ్ నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటి.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
1: డిస్టింక్షన్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
1: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
1: world. Enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
1: Ane vidhamga vari karmanusaranga vari praptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
1: Kanuka ee naadu manam sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
1: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
1: Karma valane sadhana.
2: Action leads to sadhana.
1: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
1: Seelamu valane prapti.
2: Character leads to
1: adhe adrishtamu.
2: And that is
1: mana adrishtam lanta kodanu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
1: Yes, sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
1: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
1: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ వీ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
1: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్, you'll be deceiving God.
1: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
1: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
1: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
1: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతి అయినాను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై ఆర్ ఐ సఫరింగ్ సో మచ్.
1: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: ఏ పర్సన్ హూ హాస్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
1: శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్.
1: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
1: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమనే.
2: ఏ పర్సన్ హూ హాస్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకుని దానిని పవిత్రం గావించుకుని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ, ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ.
1: ವೆದರ್ ಯು ರೀಡ್ ಸ್ಕ್ರಿಪ್ಚರ್, ಯು ಡೂ ವರ್ಷಿಪ್, ಯು ಗೋ ಟು ಫಾರೆಸ್ಟ್, ಯು ಡೂ ತಪಸ್, ಈಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಟ್ರಾನ್ಸೆಂಡ್ ಅಂಡ್ ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ಸ್ ಆಫ್ ಆಕ್ಷನ್?
0: ಈ ಕರ್ಮ ದಾಟ ವಶಂ,
1: ಬಟ್ ಇಟ್ ಈಸ್ ಪಾಸಿಬಲ್ ಟು ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ ದೇರ್ ಅಂಡ್ ಟ್ರಾನ್ಸೆಂಡ್.
0: ದೈವಾನುಗ್ರಹಾನ್ನಿ ಸಾಧಿಸ್ತೇ ಕೊಂಡಲಂತ ಪಿಂಡಿಗಾ ಮಾರಿಪೋತಾಯಿ.
1: ಬಟ್ ಯು ಕ್ಯಾನ್ ಅರ್ನ್ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಗಾಡ್, ಯು ಕ್ಯಾನ್ ಡೆಸ್ಟ್ರಾಯ್ ದ ಮೌಂಟನ್ಸ್ ಆಫ್ ಸಿನ್.
0: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుంది.
1: సచ్ గ్రేస్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ బై డివినిటీ, బై గాడ్.
0: అణుమాత్రమైన అగ్ని పర్వతంలోని పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
1: జస్ట్ యాజ్ అ స్పార్క్ కెన్ డిస్ట్రాయ్ మౌంటన్స్ ఆఫ్ కాటన్,
0: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ యూ గెట్ దట్ స్పార్క్?
0: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ గెట్ ఇట్.
0: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సచ్ లవ్.
0: ప్రేమతోనే సేవలు చేయాలి.
1: సర్వ్ విత్ లవ్.
0: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్, డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్
0: లవ్. నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
1: వితౌట్ ది మైండ్ ఇన్ టైట్ టు నేమ్ ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
0: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనసుకు.
1: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనము ఇతర చింతనకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడీ ఆత్మ.
0: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
1: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్, రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
0: పరులను విమర్శించడం మానుకోండి.
1: Stop criticizing others.
0: Paradushanaitundi maha paapamainatundi.
1: Criticism of others is a very great sin.
0: Parulanu dushinchadame maha paapam anaga paramaatmanu dushinchadamu marinta paapam.
1: If criticizing others itself is a sin, criticizing God what a great sin. Itaru yokka
0: kettanu kaani itaru yokka doshamunu kaani manam ye maatram kodanu vicharincharadu.
1: Don't find fault with others. Don't
0: andarini premato manam swagatham cheyali.
1: Welcome everyone with love.
0: Karmalalo manam praveshinchali.
1: Enter into action.
0: Anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
1: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: నేను చెప్పాను పురమే,
1: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్.
0: గ్రామ సేవ అన్న రామ సేవయ సుమా.
1: సర్వింగ్ ది విలేజెస్ ఈ
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: అండ్ ది రూల్ ఆఫ్ రామ మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: ఆఫర్ సర్వీస్, యాక్సెప్ట్ లవ్ ఫ్రమ్ మీ.
0: ఈ సేవను ఎందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
1: యూ హావ్ టు టేక్ ఎ వౌ ఆఫ్ సర్వీస్.
0: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
1: సర్వీస్ సొసైటీ మస్ట్ బి కన్సిడర్డ్ ఎ సర్వీస్ ఆఫ్ గాడ్.
0: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి ఎందు ఉంచుకోవాలి.
1: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్,
0: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండేటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
0: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
1: లెట్ గవర్నమెంట్ డూ వాట్ ఇట్ వాంట్స్.
0: మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి, కానీ ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
1: The activity undertaken by us is for our own sake.
0: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
1: లెట్ అస్ డూ అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ.
0: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
1: We need not do beyond our own capacity.
0: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: It is enough to have a spoonful of cow's sacred water, milk or
0: that. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణం లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
1: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity and not criticizing others.
0: పిల్లలు ఎందుకు కానీ, పెద్దలు ఎందుకు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడి అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
1: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
0: పిచ్చివాడ, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
1: Tell him that, oh madcap, I have not beaten you. I have beaten only bad qualities in you.
0: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ యు గో ఆన్ హియరింగ్ టు సచ్ క్రిటిసిజం, దే గో ఆన్, దే గెట్ ఎంకరేజ్ అండ్ గో ఆన్ క్రిటిసైజింగ్.
0: మానవుడు
1: You are a man.
0: Sunvanta visse amrita chaputrahani. Amrita putrudiga neevu puttavu.
1: You are the child of immortality.
0: You are
1: not an animal.
0: Neevu rakshasi kaadu.
1: You are not a demon.
0: Danavudu kaadu.
1: You are not a
0: manavudu.
1: You are man.
0: Manavudai putti manavulu tiraskarinchadamu manavulu dooshinchadamu idi maha patakamu. Ee manavatvaniki sarayina putti yokka sahajamukaina gunam kaadu ani vaaniki buddhi cheppali.
1: You tell him properly to remember that you are man. And you have to respect man. It is not your name.
0: నీవు ఇతరులు ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతావు ముందు. అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
1: The reason for this is you will be suffering tenfold by such criticism of others. You will criticize anyone.
0: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా నువ్వు జాగ్రత్త.
1: If you desire bad and bad for anyone, tenfold you will be suffering in future.
0: కనుక ఎవరిని మనము విమర్శించరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: ఎవరిని మనం దూషించరాదు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
1: ఇఫ్ యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రెడ్.
0: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
1: Remember God, enter into society, chant his name and undertake service activity and sanctify your life.
0: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
1: ఈచ్ వన్ ఇస్ గాడ్.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్
0: వన్. నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్ ఫర్ యువర్.
0: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవుడిని భ్రమిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: It is the deluded mind which is coming in the way
0: Brahmana
1: of vision of Brahma.
0: Brahma samipude avutadu.
1: Free yourself from the delusion. You get a vision of Brahma.
0: Kanuka bhajanalato bhagavantuni yokka namasmaranam chestu kaalanni sarthakam gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
1: Don't waste even a moment thinking of useless things.
0: రామచింతన చేసినటువంటి కోతి ఎంత హనుమంతుడిగా మారిపోయాడు.
1: ఎన్ ఆర్డినరీ మంకీ బై చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ బికేమ్ హనుమాన్.
0: ఆ చంచలత్వం కలిగినటువంటి కోతి ఎంత శాంత స్వరూపుడైనాడు.
1: సచ్ ఏ అన్స్టడీ వేవరింగ్ మంకీ.
0: అందుకోసం సీత కూడాను హనుమంతుడిని వర్ణించింది. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని.
1: దట్ ఈస్ వై సీత ఆల్సో డిస్క్రైబ్డ్ హనుమాన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును
1: అండ్
0: అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్, సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో.

ಸಹಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ.

ఆ బాలుని జలకాలాడించి కస్తూరి తిలకం నుదుటన ఉంచి కనులకు కాటుక రేఖలు దిద్ది ఊయలలూపి మురిపెముగా ముచ్చటగా పాడిరి లాలి.

అంతటా ఆ బాలుని తల్లిదండ్రులు ఆనంద పారవశ్యమున ఆ చిన్నారి పసిరిబుక్కలను ముత్తాడుచూ

సత్యం, ఉరవకొండయను గ్రామములో అన్నగారి వద్ద ఉండి చదువుకుంటున్న సమయములో ఒక జట్కా సాహెబు కంగారుగా బాబా వద్దకు వచ్చి,

ఆసాయామంజనాసూనుః పాతు వక్త్రం హరీశ్వరః పాతు కంఠం చ దైత్యారిస్కంధౌ పాతు సురార్చితః భుజౌ పాతు మహాతేజా కరౌతు చరణాయుధః నఖాన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః వక్షౌ ముద్రాపహారీ చ పాతు పార్శ్వే మహాభుజః సీతాశోకప్రహర్తా చ స్థలౌ పాతు నిరంతరం లంకాభయంకరః పాతు పృష్ఠదేశే నిరంతరం నాభిం శ్రీరామచంద్రో మే కఠిం పాతు సమీరజః గుహ్యం పాతు మహాప్రాజ్ఞ సఖినీ చ శివప్రియః ఊరూ చ జానుమీ పాతు లంకా ప్రాసాదభంజనః జంఘే పాతు కపిశ్రేష్ఠః గుల్ఫం పాతు మహాబలః అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నివః అంగాన్యమిత సత్వాఢ్యః పాతు పాదాంగుళీ సదా సర్వాంగాని మహాశూరః పాతు

ఘనశోకతాపహరణో వైకుంఠభక్తిప్రియః అక్షఘ్నోజ్జితరాక్షసేశ్వర మహాదర్పాపహారీణః సోయం వానరపుంగవో.

to the heart. Tak tak itu walinya.